ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 3వ తేదీ శుక్రవారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102

102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాలు దాటి 10 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం వందే వందే భారతి. బృందగానం వింటారు. రచన శ్రీ ఎం రామకోటి. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

0: నాత్యా కలం విన్నారు భక్తిరంజని కార్యక్రమంలో తుది అంశంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన ఈనాటి కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ షేక్ ఉస్మాన్.
1: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్. ఆవుదు బిల్లాహి మిన షైతాను రజీం బిస్మిల్లాహి రహ్మాను రహీం. తొలగించబడిన షైతాన్ కీడు నుంచి అల్లా యొక్క శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు ఇస్లాం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇస్లాం అంటే దీని అర్థం శాంతి మరియు ఆత్మసమర్పణ అనే అర్థాలు వస్తాయి. ఇస్లాం అనేది ఒక ప్రకృతి సహజమైన ధర్మం మరియు సంపూర్ణ జీవన విధానం. ఇది తమ సృష్టికర్తతో గట్టి సంబంధం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తుంది. మానవుడు తనను సృష్టించిన సృష్టికర్తకు విధేయత చూపుతూ ఆయన నియమించిన నిబంధనలకు హద్దులకు కట్టుబడి జీవితం గడిపితే ఆ మానవుడికి శాంతివంతమైన వాతావరణం కనబడుతుంది. ఇస్లాం ధర్మాన్ని అనుసరించేవారిని ముస్లింలని అంటారు. ముస్లిం అంటే అర్థం విధేయత చూపడం, శిరస వహించడం, ఆజ్ఞాపాలన, దేవుడు చూపించినటువంటి నిబంధనలకు కట్టుబడి జీవితం ఉండటం అని అర్థాలు వస్తాయి. అయితే ముస్లింలు అందరూ కూడా దేవుని ఏకత్వంపై, తిరుగులేని విశ్వాసంపై కలిగి ఉంటారు. దైవతత్వంలో మరొకరికి ఎవరికి కూడా భాగస్వామ్యం కల్పించరు. దేవుడు చూపించిన జీవన విధానాన్ని మనస, వాచ, కర్మ తప్పక పాటిస్తారు. అందుకే అల్లా సుబ్హానహు వతాలా తెలియచేస్తున్నాడు ఖురాన్లోని 3:19 ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లా దృష్టిలో అసలైన ధర్మం ఇస్లాం మాత్రమే. మానవులు అందరి మధ్య సమానత్వాన్ని, ఐక్యమత్యాన్ని నెలకొల్పాలని ఈ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సమాన

0: సమానత్వం మరియు ఐక్యమత్యం కోసం తెలుసుకునే ముందు అసలు మసీద్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. మసీద్ అనే పదం ఇది ఒక అరబీ పదం. దాని యొక్క అర్థం శ్రాష్టంగం చేసే స్థలం అనే అర్థాలు వస్తాయి. ఇక్కడ ముస్లిములు అందరూ కూడా ధనిక, పేద, తెలుపు, నలుపు, పొట్టి, పొడవు, కుల, వర్ణ, వర్గ, ఆస్తి, అంతస్తులు భేదాలు ఏమీ లేకుండా దైవం ముందు అందరూ సమానమేమని, కేవలం దేవుడు మాత్రమే గొప్పవాడని చాటి చెప్పుతూ ఒకే వరుసలో నిలబడతారు. ఉదాహరణకు చూస్తే ఒక దేశానికి రాజైనా, అదే దేశంలో ఉన్నటువంటి సాధారణ రైతైనా ఒకే వరుసలో నిలబడాలి. రాజు కోసం ప్రత్యేకమైన వరుసలు ఏమీ ఉండవు. ఎవరు ముందు వస్తే వాళ్ళు మాత్రమే ముందు వరుసలో నిలబడతారు. మానవులంతా సమానమేని కేవలం నోటి మాటతో చెప్పడమే కాకుండా ఆచరించి చూపుతున్నటువంటి ధర్మం ఇస్లాం మాత్రమే. ఇస్లాం ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దేవుడు పంపించినటువంటి చిట్ట చివరి గ్రంథం ఖురాన్ని పూర్తిగా పరిశీలన చేయాలి. అలాగే ఆ గ్రంథం ఏ వ్యక్తిపైనైతే అవతరణ జరిగిందో ఆ వ్యక్తి యొక్క పూర్తి జీవిత చరిత్రను కూడా మనం పరిశీలన చేయాలి. మూడో విషయం ఏంటంటే ఆ వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం వారి యొక్క జీవితంలో చేసినటువంటి పనులు, ఆయన చూపించినటువంటి ఆచరణ, అన్ని పనులు కూడా మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. ఒక వ్యక్తి పరిపూర్ణమైన ముస్లిం అవ్వాలంటే ఆ వ్యక్తిలో ముందుగా సమానత్వం అనే భావం ఉండాలి. ఎలాగంటే అనాథులను, వితంతు స్త్రీలను, వికలాంగులను, బాటసారులను, పక్షుల పట్ల, జంతువుల పట్ల మొదలైన వాటి పట్ల కేవలం మానవత్వం అనేది కనీసం వారి యొక్క సహజమైన గుణంగా ఉండాలి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు, తన ఇరుగు పొరుగు వారి ఆకలితో ఉండడం చూసి తన కడుపు నిండా తినేవాడు ముస్లిమే కాదు అని అన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరొక హదీసులో ఏమని అన్నారంటే, మీరు నడిచి వెళ్లే మార్గంలో ప్రజలకు హాని కలిగించే ఏదైనా వస్తువు ఆ దారిలో పడి ఉంటే, ఒక రాయి కానీ, గాజు పింకిలు కానీ, ఒక ముళ్ళు కానీ ఉంటే గనక అది తీసి పక్కన పడవేయమన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇలా దైవం తెలియచేసిన హక్కులు, హద్దులు, నియమ నిబంధనలను తోచ తప్పకుండా పాటించేవారిని ముస్లిం అని అంటారు. అయితే ముస్లిం కోసం అల్లా దివ్య ఖురాన్ గ్రంథంలో ఇలా తెలియచేస్తున్నాడు 3వ అధ్యాయం 102వ వచనంలో, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ అఖతుకాతిహి వలా తముతున్న ఇల్లా వా అంతు ముస్లిమున్. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాకు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి, ముస్లింగా తప్ప మరెవరుగా కూడా మీరు మరణించద్దని అన్నాడు. అంటే ఇక్కడ ఓ విశ్వాసులారా, ఓ మానవులారా, అల్లాకు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి అంటే అల్లా చూపించినటువంటి విధానాలు, అల్లా నేర్పినటువంటి మంచి చెడులు, స్త్రీల పట్ల ఉన్నటువంటి గౌరవాలు, వితంతుల పట్ల ఉండవలసిన హక్కులు, ఇరుగు పొరుగు వారి పట్ల ఉండవలసిన హక్కులు మనం తూచ తప్పకుండా పాటించాలి. అల్లా మనకి చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
1: చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత షేక్ ఉస్మాన్ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో పెరటి తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: మనము ఒక్కసారి గత 15-20 సంవత్సరాల క్రితం గనక మన గ్రామాల్లోకి వెళ్తే ఇంటి ముందు కానీ ఇంటి వెనక్ కానీ కనీసం ఒక చిక్కుడు పాదన్న కనిపించేది, అలాగే ఒక బొప్పాయి చెట్టు, ఇంకా వీలైతే ఒక బీర పాది ఇంటిపైకి ఎక్కుతుండేది. సపారానికో లేకపోతే స్తంభానికో ఏదో ఒక దానికి ఈ తీగజాతి కూరగాయలు పాకుతూ ఉండేవి.

కానీ ఇప్పుడు మనం గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ఇళ్ళలో తప్ప ఎక్కడ కూడా ఇలా ప్రతి ఇంట్లో కూడా కూరగాయలు అనేవి మనం చూడటల్లా. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది. అసలు పెరటి తోటలు అనేవి చాలా చాలా అవసరం ఇప్పుడు. ముఖ్యంగా మనం గ్రామాల్లో చూస్తే, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళల్లో కానీ పిల్లల్లో కానీ రక్తహీనత, పోషకాహార లోపాలు ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. చివరికి గ్రామీణ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతంలో కూడా ఈ పరిస్థితి ఎక్కువగానే ఉంది. మరి ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటే ఖరీదు లేకుండా, ఖర్చు లేకుండా మనము ప్రతి ఇంటిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరటి తోటలు అనేవి జీవితంలో ఒక భాగం కావాలి. దీనివల్ల ఆర్థిక భారం ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువ స్థలం ఉన్నట్లయితే, కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా మనకి కూరగాయలు వస్తాయి. అదనంగా ఉన్నటువంటి కూరగాయని దగ్గరలో ఉన్నటువంటి సంతల్లోనూ, రైతు బజార్లోనూ అమ్ముకోవడానికి అవకాశం కూడా వస్తుంది. ఇంకా మామూలుగా మనం బయట కొనుక్కొచ్చుకునేటువంటి కూరగాయల్లో కొన్ని రసాయనాలు ఉండటానికి అవకాశాలు ఉంటాయేమో, కానీ మన ఇంట్లో మన పెరటిలో పెంచుకున్నటువంటి కూరగాయల్లో ఎలాంటి రసాయనిక అవశేషాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి తాజా కూరగాయల్ని, తాజా ఆకుకూరల్ని మనం తినొచ్చు. మరి ఏమిటి సమస్య, ఎందుకు ఈ అలవాటు పోయింది అనేది మనం పరిశీలిస్తే, మనం ఎక్కువగా ఇతర రకాలైనటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టడం, పోషకాహారాలు ఇంట్లో ప్రతి వాళ్ళకు అందించాలి అనేటువంటి ఆలోచన నుంచి ప్రతిదీ కొనుక్కోవటం అలవాటైంది అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మనం ఇంటి చుట్టూ కూడా చిక్కుడు, గుమ్మడి, కంద, పచ్చిమిర్చి, ఆకుకూరలు సహజంగానే పెరుగుతూ ఉంటాయి. ఇక కోస్తా తీర ప్రాంతాల్లో మనకి కొబ్బరి తోటలు కానీ, అరటి తోటలు కానీ ఉంటే మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో మనం మునగ కానీ, గోంగూర కానీ, టమాటా కానీ, వంగ కానీ, అలాగే ఇతర కూరగాయలు కానీ సాగు చేసుకునేటువంటి అలవాటు ఉంది. కానీ ఈ మధ్యకాలంలో అది తగ్గిపోతుంది. అదిగాక మామూలు పంటలు వేసేవాళ్ళు కూడా గట్ల మీద, ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో, బోరుకు దగ్గరలో, బాయికి దగ్గరలో, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఏదో ఒక కూరగాయ పాది పెట్టుకునేటువంటి అలవాటు మన మహిళా రైతులు సహజంగా చేస్తూ ఉండేవాళ్ళు. అది మళ్ళీ మొదలవాల్సినటువంటి అవసరం వచ్చింది. ముఖ్యంగా పోషకాహార లోపాన్ని గ్రామీణ మహిళల్లో తగ్గించాలి అంటే, అలాగే మన పిల్లలకి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇది మటుకు జరిగి తీరాలి. ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి సీజన్లో వానలు పడుతున్నప్పుడు ఈ విత్తనాల కిట్లు, చిన్న చిన్న సంచులు గనక మనం ప్రతి ఇంటికి ఇస్తూ వెళ్ళినట్లయితే కొందరన్నా మళ్ళీ అలవాటుని మొదలు పెడతారు. దాని ప్రాధాన్యత, దాని లాభము, దానివల్ల వచ్చేటువంటి ఆనందము తెలిసిన తర్వాత తత్మ రైతులు, రైతు మహిళలు కూడా ఇది మొదలు పెడతారని నేను అనుకుంటున్నా. అందుకే ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని గనక గ్రామీణ స్థాయిలో చేయగలిగితే ఎంతో గొప్ప పని చేసినట్టు అవుతుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీ స్థలాల్లో కానీ, లేకపోతే మనకి బహిరంగ స్థలాల్లో కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, మంచిగా నీటి వస్తి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయి, అక్కడ కనుక మనము ఆకుకూరలు ఇలాంటివి కనుక వేసుకున్నట్లయితే కనుక ఎవరికి కావాల్సింది వాళ్ళు కోసుకుంటూ పోతూ ఉంటారు. ఉదాహరణకి పాలకూర వేసాం, నాలుగు ఆకులు కోసుకుని పోతారు, ఏమవుతుంది, అందరూ ఉపయోగించుకుంటారు. దీనికి తోడు మనం ఇంకొక చిన్న పని చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న పురుగు పుట్ర వస్తూ ఉంటాయి పెరటి తోటలైనా సరే, ఏదైనా సరే. అక్కడ ఆర్వైఎస్ఎస్ రైతు సాధికార సంస్థ సహాయ సహకారాలతోటి మనము ఆ మహిళలకి ఈ పురుగుల్ని, తెగుళ్ళని నియంత్రించేటువంటి కషాయాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, తక్కువ స్థలంలోనే కాబట్టి కాస్త కాస్త తయారు చేసుకున్నా కూడా వాళ్ళకి చాలా రోజులు ఉపయోగపడుతుంది, అలాగే దీన్ని తయారు చేసుకున్న విధానాన్ని, ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ, ఈ కషాయాలు కానీ, ఇవన్నిటిని కూడా ఈ స్వయం సహాయక సంఘాల మహిళలకి నేర్పినట్లయితే వాళ్ళు ఉత్పత్తి చేసి తత్మ రైతు మహిళలందరికీ కూడా అందించేటువంటి అవకాశం వస్తుంది. లేకపోతే కాస్త ధరతోటి మరి వాళ్ళందరికీ అందించేటువంటి అవకాశం కూడా

0: వస్తుంది. దేశవాళీ నాటు విత్తనాలని కనుక మనం అందరికీ ఇవ్వగలిగితే మంచి కూరగాయలు వస్తాయి, అలాగే పురుగు పుట్టడం తట్టుకునేటువంటి కూరగాయలు ఉంటాయి కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. ఏదేమైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉద్యాన అధికారిని కూడా సంప్రదించినట్లయితే ఇంకా ఎక్కువ వివరాలు, ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం పొందొచ్చు. అలాగే విత్తనాలు ఏదైనా సబ్సిడీ కింద పొందడానికి కూడా మీరు ఐటీడీఏ వాళ్ళని కూడా సంప్రదించవచ్చు. అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో వాళ్ళకి సహాయం చేయొచ్చు.
1: పెరటి తోటల ప్రాధాన్యత, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పనులు కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్ష సూచన కూడా ఉంది. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. ఇక రాగల 4 రోజుల వరకు కోస్తాంధ్రయానం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి వాతావరణ హెచ్చరిక. ఈ నెల 3వ తేదీ, 4, 5, 6 తేదీల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ 65 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది కోస్తాంధ్రయానం తీర ప్రాంతాల్లో. కాబట్టి ఎవరూ కూడా ఈ 4 రోజుల్లో ఆ ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్ట్రస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం

0: ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: Data is wealth, according to me. You are having proper data, you will arrive real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.

0: arrive real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education or agriculture, everything, it is a big game changer.
1: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి రోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో

0: 300 పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రత్యేక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నటనశాల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధుడు గను. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహవించి ప్రాయశ్చిత్తము చేయవలె, అష్ట దిక్పాలకులను చేయించి మన పాదదాసులు గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा. प्रधानमन्त्री नरेन्द्र मोदी तस्य जापानस्य समकक्षीया साने ताकाइची इत्येषा पाकिस्तानात् सीमापारे आतंकवादं समेत्य सर्वेषु रूपेषु अभिव्यक्तिषु आतंकवादस्य, हिंसक उग्रवादस्य च निन्दां कृतवन्तौ. भारत जापान वार्षिक शिखर सम्मेलनस्य संयुक्त वक्तव्ये द्वौ नेतारौ गतवर्षे अप्रैल मासस्य 22 दिनांके जम्मू कश्मीरस्य पहलगाम इत्यत्र जातम् आतंक्याक्रमणं कट्वा लोचितवन्तौ. उभौ प्रधानमन्त्रिणौ हिन्द प्रशान्त क्षेत्रस्य उभयोः देशयोः मध्ये सहयोगं विस्तारयितुं प्रतिबद्धतां पुनरुद्घाटितवन्तौ.
4: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
3: भारत जापान विशेष सामरिक वैश्विक सहभागित्वस्य आधारस्तंभेषु अन्यतमार्थिक सुरक्षा प्रधानतायाः विषये भारत जापान देशौ परस्परं प्रतिबद्धतां पुनः दृढीकृतवन्तौ. आर्थिक सुरक्षा सहकार विषये भारत जापान संयुक्त घोषणापत्रे अवदतां यत् आर्थिक सुरक्षा सहभागित्वं परस्पर विश्वासस्य, सहभागी मूल्यानां, सम्बद्ध हितानां च आधारेण वर्तते. उभयोः पक्षयोः समृद्धिः, सुरक्षा, आर्थिक भविष्यञ्च सुदृढतया परस्परं सम्बद्धमस्ति इति मान्यता अस्ति. अद्यतनीकृतस्य, मुक्तस्य च इण्डो पैसिफिक इत्यस्य तथा च म्यूचुअल एंड होलिस्टिक एडवांसमेंट फॉर सिक्योरिटी एंड डेवलपमेंट

ఈ ప్రసారంలో 7:15 దేశమీరాల్లో నేటి మాట శీర్షికన తెలుగు సినిమా నటుడు ఎస్వి రంగారావు గారి జయంతి, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు, రచయిత తెనేటి విద్వాన్ గారి వర్ధంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన దగ్గు జలుబు ఆయాసానికి కారణాలు నివారణ, ఈ అంశం గురించి డాక్టర్ ద్విభేదుల సత్యశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కే ఇందిర. ఇంకా పూజ్య బాపుజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమయ్యే కార్యక్రమం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు. ఉదయ సమీరాల్లో భాగంగా 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ బాల సరస్వతి వీణావాదనం వింటారు. శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ఉదయం 8:59. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి అతిథి ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. 10:30 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి, 12:40 హిందీ సినిమా పాటలు, 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో వృక్షోత్సవం అంశంగా శ్రీమతి డి శ్రీదేవి, శ్రీమతి ఎస్ సుమలత గారుల సంభాషణ వింటారు. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30

నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లయ విన్యాసం శీర్షికన శ్రీ ఎస్ శంకర్రావు డోలువాద్య లయ విన్యాసం ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించిన వివరాలు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా యాంత్రిక ఫిషింగ్ బోట్లు ఇంజన్ నిర్వహణ మరియు మరమ్మతులు ఈ అంశంగా విశాఖపట్నం మెకానికల్ మెరైన్ ఇంజనీర్ శ్రీ సి ధనుంజయరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం. ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వ్యవసాయ సమాచారం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మహారాజపురం సంతానం గానం వింటారు శ్రీ లాల్గుడి జయరామన్ వయలిన్, శ్రీ వెల్లూరు రామభద్రన్ మృదంగం. 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది April 22 జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది November 10 ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతుకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఏ తయ్యబా, జైషే మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు

0: భద్రత కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే నాలుగు ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సునాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ, ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత और ग्लोबल डिमांड में गिरावट से जूझ रही है. लेकिन जैसे कहा जाता है, व्हेन द गोइंग गेट्स टफ द टफ गेट गोइंग. भारत विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. पिछले फाइनेंशियल ईयर में भारत की जीडीपी ग्रोथ 7.7% रही. इतना ही नहीं, पिछले 12 वर्षों में हम भारत में काइजन फिलोसॉफी यानी कंटिन्यूअस इम्प्रूवमेंट अपनाते हुए अपने इकोनॉमिक डीएनए को ट्रांसफॉर्म कर रहे हैं.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్, మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్, పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటల్లోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించి అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపైన ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ETF 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ధి చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు, వెట్లాండ్స్, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న

0: పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన ఆగస్టు 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముగ్ధహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందం పైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముగ్ధహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగిల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 32వ మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా 2వ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: ఉదయ సమీరాల్లో ఇప్పుడు నేటి మాట. ఆరడుగుల గంభీర రూపం, ఎలాంటి హావభావాలనైనా సునాయాసంగా పలికించే కన్నులు, కృత్రిమత్వం ఏమాత్రం కనిపించని నటన, మాయ చేసే చిరునవ్వు, ఖంగున మ్రోగే కంఠం, క్లిష్ట సంస్కృత పద భీషణ భాషణల విరుపులు, మాటల మెరుపులు, నటనా మాయాజాలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే అసమాన నట మాంత్రికుడు ఎస్వి రంగారావు గారు. ఆయన మీసం మెలేసి కనుబొమ్మలు ముడేస్తే కరతాళ ధ్వనులే, ఏ వేషం కట్టినా ఎస్ఎస్.

0: సులే. జయ జయ ధ్వానాల ప్రేక్షక నీరాజనాలే. ఆయనను తలుచుకోగానే భీష్ముడు, దక్షుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, రావణుడు వంటి ప్రతినాయక పాత్రల్లో, అలాగే తాండ్ర పాపారాయుడు, రాజరాజ నరేంద్రుడు, భోజరాజు, అక్బర్ వంటి రాజస పాత్రల్లో ఆయన చేసిన విశ్వరూప విన్యాసాలు కళ్ళ ముందు కదలాడతాయి. మరీ ముఖ్యంగా ఘటోత్కచుని పాత్ర.
1: హస్తదిక్కుంభిక్కుంభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకాటులు నాకే మ్రొక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే. ఏనయ్యుర్రి నెల్ల శాసించవలదే, ఏని ఐశ్వర్య నెల్ల సాధించవలదే, ఏనే మన
0: పౌరాణిక చారిత్రాత్మక జానపద చిత్రాల్లో పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి అలవోకగా ఇమిడిపోయి అత్యద్భుత నటనను ప్రదర్శించిన రంగారావు గారు సాంఘిక కుటుంబ కథా చిత్రాల్లో కూడా అంతే గొప్ప కళా ప్రతిభను చాటారు. పెళ్లి చేసి చూడు సినిమాలో రంగారావు గారు పోషించిన వియన్న పాత్ర తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆత్మబంధువు, లక్ష్మీనివాసం సుఖదుఖాలు, బంగారు పాప, తాతా మనవడు వంటి సినిమాల్లోని పాత్రలు కరుణరసంతో కన్నీరు పెట్టించాయి. మొనగాళ్లకు మొనగాడు, జగజ్జెట్టిలు, జగజ్జంత్రిలు, కత్తుల రత్తయ్య, దెబ్బకుట, దొంగలు ముఠ, అందరూ దొంగలే సినిమాలో నటించి మాస్ పాత్రల్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించారు ఎస్వీఆర్. ఆ విశ్వ నట చక్రవర్తి జయంతి ఈరోజు. సామర్ల వెంకట రంగారావు గారు అంటే మన ఎస్వీఆర్ గారు కృష్ణా జిల్లా నూజివీడు గ్రామంలో కోటేశ్వర నాయుడు నరసాయమ్మ దంపతులకు 1918 జూలై 3న జన్మించారు. స్కూల్లో ఉన్నప్పటి నుంచే నటన పట్ల ఆసక్తి కనపరిచిన రంగారావు గారు 1936లో ఆంధ్ర నాటక కళాపరిషత్ ఉత్సవాల్లో బళ్ళారి రాఘవాచారి, గోవిందరాజుల సుబ్బారావు మొదలైన వారి నటనా శైలి చూసి ప్రేరణ పొందారు. స్థానం నరసింహారావు, పారుపల్లి సుబ్బారావు, డివి సుబ్బారావుల నాటకాలు, ఇంగ్లీష్ సినిమాలు వదలకుండా చూసేవారు. కాకినాడలో రంగస్థల ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు అంజలీదేవి, ఆదినారాయణరావు, బిఏ సుబ్బారావు, రేలంగి గారులతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పీష్వా నారాయణరావు వధలో 22 ఏళ్లకే 65 ఏళ్ల వృద్ధుని పాత్ర, స్ట్రీట్ సింగర్లో విలన్, షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్, యాంటనీ, షెలాక్ పాత్రలు పోషించి పేరు పొందారు. బీఎస్సీ పూర్తయ్యాక ఫైర్ ఆఫీసర్గా 1944 నుంచి 1946 దాకా బందర్లో, కొన్నాళ్ళు విజయనగరంలో పనిచేశారు. 1947లో దగ్గర బంధువు నిర్మించిన వరోధిని సినిమాలో నాయకుడిగా తొలే అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా విజయం సాధించలేదు. దాంతో జంషెడ్పూర్లో కొంతకాలం పనిచేశారు. మళ్ళీ 1950లో సినిమా పరిశ్రమ పిలుపుతో పల్లెటూరి పిల్ల సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. షావుకారు సినిమాలో సున్నపు రంగుడు పాత్రలో సహజమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాతాళ భైరవలో మాంత్రికుడి పాత్ర దక్కింది. తనపై దర్శక నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ సాహసం శయరా ఢింబక, రాకుమారి లభిస్తుందిరా అంటూ జిత్తులమారి మాంత్రికుడ పాత్రతో తెలుగువారి హృదయాలను గెలుచుకున్నారు. మాయాబజార్లో ఆయన నటన చూసి అంటూ అభిమానులు జయజేలు కొట్టారు. భట్టి విక్రమార్క, బాలనాగమ్మ మొదలైన చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించి అటువంటి పాత్రల్లో ఆయన్ని తప్ప మరెవరినీ ఊహించుకోలేనంత గొప్పగా రాణించి చిత్రసీమలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు ఎస్వీఆర్. పాతాళ భైరవి సినిమా తర్వాత ఆయన సినిమా ప్రస్థానం నిరాటంకంగా సాగింది. మాయాబజార్ సినిమాలో నగారాం రోగుతుండగా అందాల రాక్షసుడు ఘటోత్కచుడు తెర మీద ప్రత్యక్షమవడంతోనే ప్రేక్షకులు వీరతాళ్లు వేసేశారు. మిస్సమ్మ, గుండమ్మ కథ, మంచి మనసులు, తోడికోడళ్ళు ఈ సినిమాలన్నింటా ఎస్వీఆర్ పండించిన సున్నితమైన హాస్యాన్ని వారు ఆస్వాదించారు. ఇక భారతదేశ ఎల్లలు దాటి తెలుగు జాతి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో వ్యాపింపచేసి నర్తనశాల గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలా? అందులోని కీచకు

ఇందులోని పాత్ర పోషణకు. ఆయన ఉత్తమ నటుడిగా ఇండోనేషియా దేశాధ్యక్షుడి చేతుల మీదుగా జకార్తాలో అంతర్జాతీయ అవార్డు దక్కిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన కీర్తి ఎల్లలు దాటి ఎలా అందరినీ మెప్పించిందో అని. ఇక ఉత్తమ అభిరుచికర నిర్మాతగా చదరంగం, బాంధవ్యాలు, నాది ఆడజన్మే వంటి గొప్ప సినిమాలను నిర్మించి కేంద్ర రాష్ట్ర పురస్కారాలు పొందారు. దర్శకుడిగా చదరంగంకి ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నంది, బాంధవ్యాలకి ప్రథమ ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డులు అందుకున్నారు. విశ్వ నట చక్రవర్తిగా పేరుగాంచిన ఎస్వి రంగారావు గారు రచయితగా మానవత్వం ప్రతిఫలించే కథలను రాసి మెప్పించారు. మరణానంతరం భారతీయ సినిమా వందేళ్ల వేడుకల్లో భాగంగా ఆయన బొమ్మతో పోస్టల్ స్టాంప్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా ఇచ్చే సినీ నంది అవార్డులో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్కు ఎస్వీఆర్ అవార్డు పేరు మీద పురస్కార ప్రదానం జరుగుతుంది. ఎస్వీఆర్ పేరు తలుచుకోగానే కేవలం భీషణ భాషణలే కాదు, మృదు మధుర గీతాల్లో ఆయన అభినయం కూడా మనకి గుర్తొస్తుంది. ముఖ్యంగా వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ మన తెలుగువారి వంటల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన పాటే కాదు

అంటూ సాగిన ఈ పాట ఇలా మాటలతోనూ పాటల హావభావాలతోనూ నవరసాలను శాసించి శ్వాసించి మెప్పించి భారతీయ చలనచిత్ర చరిత్రలో శాశ్వతంగా ఎవరెస్ట్ శిఖర సమాన కీర్తి ప్రతిష్టలను కైవసం చేసుకున్న రంగారావు గారు ఫైర్ ఆఫీసర్ నుంచి ఫైర్ ఉన్న నటుడిగా చార్లీ చాప్లిన్ వంటి మహానటుని ప్రశంసలు సంపాదించే స్థాయికి ఎదిగి 2.5 దశాబ్దాలకు పైగా విశిష్ట నటుడిగా వెలుగొంది. 150కి పైగా తెలుగు, 90కి పైగా తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలా మొత్తం 250కి పైగా సినిమాల్లో నటించారు. ఆరోగ్యం బాగాలేకపోయినా కంసుడి పాత్ర మీద ఉన్న మక్కువతో చివరి చిత్రం యశోదాకృష్ణలో అద్భుతంగా అద్వితీయంగా నటించారు. తన ప్రతినాయక పాత్రల ద్వారా నటనకే భాష్యం చెప్పిన ఎస్వీఆర్ తెలుగు సినీ కళామ తల్లికి గుండె లాంటివారు. ఆ గుండె లయతప్పి 1974 మార్చి 18 ఆగిపోయింది. జీవించింది 56 ఏళ్లే అయినా 500 ఏళ్లకు సరిపడా కీర్తిని సంపాదించారు. ఆయన మరణించి దశాబ్దాలు గడిచినా ఆయన చిత్రాలను తరతరాల వారు మళ్లీ మళ్లీ చూస్తూ అధ్యయనం చేస్తూ నేటికి ఆరాధిస్తున్నారు. ఇది ఆయన అజరామర నటనకు తార్కాణం. హాస్యప్రియత్వం, చలోక్తులు విసరడం, సరదాగా ఉండటం ఇష్టపడిన ఎస్వీఆర్ భారత చిత్రసీమలోనే కాదు భగవంతుని చిత్ర కథలోనూ మెరిసిన 1000 వెలుగుల ధ్రువ నక్షత్రం. ఆయన అభినయం స్వర సమ్మోహనాస్త్రం.

ఇక నేటి మాటలో తర్వాత ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర సమరయోధుడు

0: ఉపాధ్యాయుడు అయిన తెన్నేటి విద్వాన్ గారి వర్ధంతి కూడా ఈరోజు. వీరు 1924 నవంబర్ 11 కృష్ణా జిల్లాలో జన్మించారు. తర్వాత వరంగల్కు వలస వెళ్లారు. తెన్నేటి విద్వాన్ గారి అసలు పేరు తెన్నేటి వెంకట సుబ్బారావు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, కన్నడ భాషల్లో ప్రవీణుడు. 1942 బీఏ చదువును మధ్యలో వదిలి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత స్వయం అధ్యయనంతో 1954 బీఏ, 64 ఎంఏ, 67 బీఈడి చేశారు. ఆ తర్వాత సంస్కృత కోవిద డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ వొకేషనల్ గైడెన్స్ కోర్సులను కూడా పూర్తి చేసి ఉపాధ్యాయునిగా మల్టీపర్పస్ హైస్కూల్లోను, వరంగల్లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో అధ్యాపకునిగాను పనిచేశారు. 40 సంవత్సరాల పాటు విద్యారంగానికి ఎనలేని సేవలు చేసిన తెన్నేటి విద్వాన్ గారు రచయితగా, విద్యావేత్తగా, స్వాతంత్ర సమరయోధునిగా, తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యమ సారథిగా ప్రముఖ పాత్ర వహించారు. అనేక సామాజిక సాంస్కృతిక సేవా కార్యాలు నిర్వహించారు. మృచ్చకటిక సంస్కృత నాటకాన్ని ఆంధ్ర ఆంగ్ల భాషల్లోనూ, షేక్స్పియర్ రచించిన జూలియస్ సీజర్ అనే ఆంగ్ల నాటకాన్ని హిందీలోనూ రాసి ప్రచురించారు. వరంగల్ జిల్లా సర్వస్వం, నా కలల తెలంగాణ కావ్యం, వేదగణితం, వాస్తవాలు, భ్రమలు, సంస్కృత సూక్తి, సౌరభం మొదలైన గ్రంథాలు రాశారు. ఇవి కాక గణిత శాస్త్రపరమైన గ్రంథాలు, పరిశోధన వ్యాసాలు రాశారు. ఉర్దూ సాహిత్య సౌందర్యం, ప్రముఖ ఉర్దూ కవుల కవిత్వ ధోరణులు తెలుగువారికి పరిచయం చేయాలన్న ఆశయంతో ఉర్దూ కవిత మాధుర్యం అనే సంకలనాన్ని కూడా వెలువరించారు. 3 నుండి 6 సంవత్సరాల బాలల కోసం చిన్నారుల గీతాలు, 6 నుండి 12 సంవత్సరాల పిల్లల కోసం పాడుదాం ఆడుదాం, 12 నుంచి 15 సంవత్సరాల పిల్లల కోసం బడిగంటలు పుస్తకాలు రచించారు. రేడియోలో పలు సామాజిక సాహిత్య ప్రసంగాలు చేశారు. కళాసేవకుడిగా వరంగల్ జిల్లా కళలకు, కళాకారుల కోసం 2 పుస్తకాలు ప్రచురించారు. హనుమకొండలోని సరస్వతి సంగీత పాఠశాల వ్యవస్థాపక సెక్రటరీగా 1940 విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో కళాకారునిగా, స్టేజ్ డైరెక్టర్గా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయిలో కళల కోసం సెమినార్స్, వర్క్షాప్స్ నిర్వహించడంతో పాటు వివిధ కళల్లో 100ల సంఖ్యలో రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. 1960 హిందీ మహావిద్యాలయకు ప్రిన్సిపాల్గా పనిచేశారు. వీరి సేవలకు గాను 2008 శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి సంఘసేవ విభాగంలో వీరికి కీర్తి పురస్కారం ప్రదానం చేసింది. భాష ఏదైతేనేమి, కవిత్వం ఒక తీరని దాహం అని భావించిన తెన్నేటి విద్వాన్ గారు జూలై 3, 2015 కన్నుమూశారు. ఇది ఈనాటి నేటి మాట. ఉదయ సమీరాల్లో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన దగ్గు, జలుబు, ఆయాసానికి కారణాలు, నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ద్వివేదుల సత్యశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర.
1: ఈ రోజుల్లో ఎవరిని చూస్తే వాళ్ళు దగ్గుతూ ఉంటారు. ఆ దగ్గుకి ఎన్నో కారణాలు కావచ్చు, కానీ ఎప్పటికీ తగ్గని దగ్గైతే ఎంత ప్రమాదకరం. ఈ విషయాలే చర్చించడానికి ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ద్వివేదుల సత్యశ్రీ గారు వచ్చారు. వీరు సీనియర్ పల్మనాలజిస్ట్. వీరితో మాట్లాడి దగ్గు ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి వీటి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సత్యశ్రీ గారు.
2: నమస్కారం అండి
1: డాక్టర్ గారు. అసలు శీతాకాలం స్టార్ట్ అయింది అంటే చాలు ఎవరికి వారు దగ్గుతూనే ఉన్నారు. ఆ దగ్గు ఒక్కరోజు రెండు రోజు కాదు, వారాలు తడబడి ఆ దగ్గు ఉంటున్నది, గొంతు మారిపోతున్నది. ఇది కారణం ఏమై ఉంటుందంటారు?
2: మీరన్నది కరెక్టేనండి. శీతాకాలంలో చాలామందికి చాలా రకంగా దగ్గులు వస్తున్నాయి. అండ్ కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం ఊపిరితిత్తుల మీద, లంగ్స్ మీద. అంటే చాలామంది కరెక్ట్గా ఇప్పుడు ఎముకల ప్రాబ్లం వస్తే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ డాక్టర్, కిడ్నీ డాక్టర్. బట్ అన్ఫార్చునేట్లీ లంగ్స్ అన్నది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. శ్వాస తీసుకున్న వెంటనే అంటే మనం పుడతాం, శ్వాస పోగానే లాస్ట్ అయిపోతుంది. అంత ఇంపార్టెంట్ అయిన లంగ్స్ని అన్ఫార్చునేట్లీ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. దగ్గు సరే అదే కదా, మామూలే కదా అని ఎవరు కరెక్ట్గా పల్మనాలజిస్ట్ దగ్గర చూపించుకోరు. దాని కారణం ఏమిటని నిర్ధారించుకోరు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా తీసుకోరు.
1: అంటే ఇక్కడ ఒక్క చిన్న ప్రశ్న అండి, దగ్గు అనేది ప్రతి దగ్గు ఊపిరితిత్తులతో రిలేటెడ్ ఉంటుందా, లేకపోతే దానికి కూడా వేరే వేరే అంటే గొంతు నుంచి వచ్చేది బ్రాంకైటిస్ అన్నది ఉంటుంది, అది ఏమిటండి? ఈ దగ్గుల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి చెప్తారా?
2: ఎస్, దగ్గు అన్నది యాక్చువల్లీ మన ప్రొటెక్టివ్ బాడీస్ ప్రొటెక్టివ్ మెకానిజం అన్నమాట. అంటే చెత్త

0: దారం ముక్కు నుంచి కానీ చెవులోంచి కానీ గొంతుకులోంచి కానీ లంగ్స్లోకి వెళ్లకుండా ఒక రిఫ్లెక్స్ మెకానిజం, గట్టిగా దగ్గు వచ్చినప్పుడు ఆ చెత్త అంతా బయటికి పోతుంది. సో అనవసరంగా దగ్గుని సప్రెస్ చేయడానికి చూడకూడదు, ఆపకూడదు అన్నమాట. ఆపేమంటే మనకు ఆ చెత్త అంతా లంగ్స్లో వెళ్ళిపోతుంది, ఉండిపోతాయి, లంగ్స్ చాలా డెలికేట్, అవి పాడైపోతాయి. మీరన్నట్టు ఇంకా దగ్గు అనడానికి కారణాలు చాలా ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ నోస్లో ప్రాబ్లము, త్రోట్లో ప్రాబ్లము, ఈవెన్ ట్రకియా అంటే ఎయిర్వేస్లో ప్రాబ్లము, అండ్ లాస్ట్ ఊపిరితిత్తుల్లో అల్వియోలై ఉంటాయి, ఏవైతే బుడగల్లా ఉంటాయో అందులో కఫం చెత్త చెదారం చేరితే దగ్గు వస్తుంది. సో ఇవన్నీ నిర్ధారించడానికే స్పెషలిస్ట్ ఉండాలి. అసలు దగ్గు ఎందుకు వస్తున్నది, ఇది మంచి దగ్గ చెడు దగ్గ, ఎన్నాళ్ళు ఉండాలి, ఎన్నాళ్ళు ఉంచుకోవచ్చు, లంగ్స్కి ఎంత డ్యామేజ్ చేస్తుంది, అవి తెలుసుకోవాలి.
1: ఒక్కొక్కప్పుడు కొందరు అంటారు ఏమీ కాదండి పలమారింది కాబట్టి దగ్గు వచ్చింది, కొందరు అంటారు లేదు గొంతు సంవరించుకుంటున్నాం. కానీ ఆ ఒక్క దగ్గే ఒక్కొక్కప్పుడు 3-4 రోజులు కాదు 3-4 వారాల వరకు వెళ్ళిపోతుంది. మరి ఇటువంటి దగ్గుని దీనికి కారణం మీరు అన్నట్టుగా ఇంప్యూరిటీస్ పొల్యూషన్స్ కావచ్చు, కానీ ఎలాగ అలర్ట్ అవ్వాలండి, ఏ టైంలో అనాలి అట్లీస్ట్ ఇది ఇప్పుడు డాక్టర్కి చూపించాల్సిందే అన్నది?
0: దగ్గు అన్నది స్టార్టింగ్లో పర్వాలేదు, ఇప్పుడు మన ఇమ్యూనిటీ బాగుండి, ముఖ్యంగా దగ్గు కారణం వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవిని, మన ఇమ్యూనిటీ బాగుంటే వారం రోజుల్లో అది తగ్గిపోతుంది అన్నమాట, ఏమి భయపడక్కర్లేదు. కానీ వారం దాటిపోయింది, దగ్గు కఫం రావడం మొదలెట్టింది, దగ్గుతో పాటు చిన్న ఆయాసం కూడా మొదలైంది. అది ఎలా తెలుస్తుంది, మనం నడుస్తున్నప్పుడు మనకి చిన్న ఇబ్బంది అవడం, మెట్లెక్కినప్పుడు, అలాగే గట్టిగా మాట్లాడినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి తెలిసిపోతుంది మన ఊపిరి, ఇలా ఎక్కువ అవుతుంది, అసలు తగ్గటం లేదు ఎందుకు, అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు పల్మనాలజిస్ట్కి చూపించాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇవి కన్సర్న్ డాక్టర్కి చూపించకుండా మెడికల్ షాప్లో వెళ్ళి దగ్గు మందులు తీసేసుకుంటారు.
1: కానీ దగ్గు మందు ఇప్పుడు ఓవర్ ద కౌంటర్,
0: యా ఓవర్ ద కౌంటర్
1: కూడా ఒక 2-3 రోజులు తగ్గిపోతుంది కదండి,
0: తగ్గిపోతే ఇట్స్ ఓకే, నిజమే ఇప్పుడు కాదు. కానీ
1: మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ దగ్గు వచ్చింది అనుకోండి, అప్పుడు
0: అదే కరెక్ట్, ఎందుకు వస్తున్నది అని తెలియాలి కదా. ఇప్పుడు జ్వరం మాత్రం ఉంటుందండి, పారాసిటమాల్ జ్వరం వస్తుంది, మనం వేసుకుంటాం, తప్పు కాదు, ఏ జ్వరానికైనా అది పనిచేస్తుంది. ఇప్పుడు టీబీ జ్వరంలో పనిచేస్తుంది, టైఫాయిడ్ జ్వరంలో, మలేరియా, కోవిడ్, ఏ జ్వరం అయినా మీకు పారాసిటమాల్ పనిచేస్తుంది. బట్ కారణం ఏమిటని తెలుసుకుని ఆ కారణానికి మనం మందులు ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అంటే టీబీ మందులు, మలేరియా అంటే మలేరియా మందులు, డెంగ్యూ అంటే డెంగ్యూ మందులు. అంతేకాని మీకు పారాసిటమాల్తో తగ్గిపోతున్నది అంటే క్రోసిన్, కాల్పాలివిడ్తో తగ్గిపోతున్నది అని అదొక్కటే కంటిన్యూ చేయకూడదు. సో ప్రజలు అలా దగ్గుమంతో తగ్గుతున్నది కానీ అలా అలా మళ్ళీ మీరు అన్నట్టు వారం తర్వాత వస్తుంది, మళ్ళీ దగ్గు మందు కొనుక్కుంటారు, మొత్తానికి సీసాలు సీసాలు అలా తాగేస్తారు.
1: సింప్టమ్స్ ని ట్రీట్ చేస్తున్నారు కానీ అసలు కారణాన్ని వరకు.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అంటే ఊపిరితిత్తుల ఇంపార్టెన్స్ తెలియదు. ఊపిరితిత్తులు ఒక్కటే పనిచేయదు, మన బాడీ ఎంత పనిచేయాలి అంటే అన్ని అవయాలు కరెక్ట్ గా పనిచేయాలి, అండ్ ముఖ్యంగా ఊపిరితిత్తులు హార్ట్ కలిసే పనిచేస్తాయి. మీకు ఏది ఎఫెక్ట్ ఇచ్చినా అంటే హార్ట్ అండ్స్ ప్రజలు చాలా భయపడిపోతారు, వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ మనకు దేవుడు అంటే ఊపిరితిత్తులకి చాలా ఎక్కువ కెపాసిటీ ఇచ్చాడన్నమాట. ఎలాగంటే 80% పాడైనా 20% కూడా మనిషి బతికేస్తాడు అన్నమాట. అందుకనేసి అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఆ 20% ఊపిరితిత్తులతో బతకడం నిజంగా లైఫ్ ఒక నరకం చూసినట్టే. అంటే వాళ్ళు తన పనులు కూడా తను చేసుకోలేరు, తను స్నానం చేయలేరు, కడుపు నిండా భోజనం చేయలేరు. సో అందుకని ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. కాబట్టి మనం కరెక్ట్గా ఎప్పుడైనా దగ్గు ప్రొలాంగ్ అయిపోతే స్పెషలిస్ట్కి చూపించుకుని కారణం ఏమిటో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.
1: ఇప్పుడు కారణాలు అనేసరికి ఎటువంటి కారణాలు ఉంటాయండి, అంటే ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ లాగా ఉంటుందా లేకపోతే చిన్న ట్రీట్మెంట్ కూడా తగ్గిపోతుంటారా దగ్గులు?
0: అది కారణం ఏమిటన్నది తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. చిన్న చిన్న కారణాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. అది అంటే ఒకరికి వస్తే ఇంట్లో మీరు చూసింది అందరికీ దగ్గు వచ్చేస్తుంది అన్నమాట. వైరల్ ఫీవర్ అంటే కొన్ని లక్షణాలు తెలుసుకోవాలి. ఇప్పుడు జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు, గొంతుకు నొప్పి, తర్వాత పొడి దగ్గు ఎక్కువ, బౌట్స్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు కోవిడ్లో కూడా చూసారు కదా మీరు ఎలా వచ్చిందో. సో వైరల్ ఫీవర్ ఎప్పుడైనా ఏమిటంటే వైరస్ మన శరీరంలో వారం రోజుల కన్నా ఎక్కువ ఉండదు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రొపగేషన్, అది వైరస్ మల్టిప్లై అయిపోయి ఇంకోళ్ళకి అంటించి వెళ్ళిపోతుంది, మన బాడీలో మళ్ళీ వైరస్ ఉండదు. కాబట్టి ఆ వైరస్ మన శరీరాన్ని నుజ్జు చేసి బ్యాక్టీరియా వచ్చేటట్టు ఇన్విటేషన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. సో వైరస్ తగ్గిపోగానే బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది. సో దాని లక్షణాలు ఎలా మారుతాయి, అప్పుడు దగ్గు కఫంతో కూడి ఉంటుంది, పసుపుపచ్చ కలరు, ఆకుపచ్చ కలర్తో కఫం వస్తుంది, ఒళ్ళు నొప్పి, వేరే అన్ని సింప్టమ్స్ వస్తాయి అన్నమాట. న్యూమోనియా కింద మారచ్చు, అదే అంటే పర్సన్ బట్టి కూడా వయసు ఎక్కువైపోయి షుగర్లు బీపీలు ఉండి ఆల్రెడీ స్టెంట్ పెట్టిన వాళ్ళ పేషెంట్స్, వీక్ పేషెంట్స్ ఉంటారు కదా, వేరే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, చాలామంది

0: ఈ కాలంలో ఎక్కువైపోయాయి. లావు తనం ఒకటి, ఇలా అన్ని కోమార్బిడిటీస్ అంటాం మనం, అవి ఉంటే ఇవి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో సింపుల్ దగ్గు నేను అదే ముందే చెప్పాను, మీ ఆరోగ్యం ఆల్రెడీ మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు 5 రోజుల్లో మీకు తగ్గిపోతే ప్రివెంటివ్ మెజర్స్ లైక్ గార్గ్లింగ్, బిటాడిన్ ఇన్హలేషన్, లోషన్తో ఇన్హేల్ చేసిన, మంచి ఆహారం తీసి అల్లం టీ ఇవన్నీ వేసుకుంటా, విటమిన్స్ ఉంటాయి అందులో, విటమిన్ సి, లెమన్, ఇవన్నీతో తగ్గిపోతే ఫైన్, నీడ్ టు గో టు ఏ స్పెషలిస్ట్. కానీ 5 రోజులు దాటిపోయింది ఇంకా తగ్గటం లేదు, మళ్ళీ రికవర్ అవుతున్నది, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కూడా దగ్గు వస్తుంది, యాసిడిటీ వల్ల కూడా దగ్గు వస్తుంది, ఒకప్పుడు కొన్ని టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్గా దగ్గు వస్తుంది. సో ఏమిటి కారణం తెలుసుకోవద్దు, అదే స్పెషలిస్టే కనుక్కోగలరు.
1: ముఖ్యంగా మనం కారణాలు తెలిస్తే దాన్ని ట్రీట్మెంట్ కూడా చేయించుకోగలరు అంటారు.
0: ఎగ్జాక్ట్లీ.
1: చాలా మంది వంటింటి చిటకాలని చాలా నమ్ముతారండి, ఏమీ కాదు మిరియాల కషాయం తాగేయాలి, లేకపోతే అల్లం, మీరు ఇప్పుడే చెప్పారు అల్లం తీసుకొని. ఇది ఎంతవరకు వంటింటి చిటకాలు అంటే అదే పనిగా దగ్గుతూ ఉన్నప్పుడు వంటింటి చిటకాలు పనిచేస్తాయా?
0: చూడండి, అన్నిటికీ కొంత యాక్షన్ ఉన్నది. అంటే అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఈవెన్ సాల్ట్ కూడా గార్గ్లింగ్ చేయగానే మీకు తెలుసు బాగానే అనిపిస్తుంది. అలాగే జింజర్ అంటే అల్లంలోని విటమిన్ జింక్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. మిరియాల్లో కూడా అలా కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. నేను చెప్పినట్టు ఇవన్నీ చేయడంలో తప్పులేదు ఇంటి చిట్కాలు, బట్ ఎవరికి, ఆరోగ్యవంతులకి 5 రోజుల్లో పూర్తిగా తగ్గిపోవాలి. తగ్గిపోతే యూ నీడ్ నాట్ వరీ. ప్రివెంటివ్ మెజర్స్లో బెస్ట్ వీటితో పాటు ప్రాణాయామం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బేసిక్గా లంగ్స్ చాలా బాగుంటాయి బికాస్ ఆఫ్ దేర్ ఎక్సర్సైజ్ లెవెల్స్. అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. తర్వాత బీపీ, షుగర్లు లేని వాళ్ళు, ఇంకా వేరే కాంప్లికేషన్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ లేని వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. నేను భయపడటం లేదు, భయపడక్కర్లేదు కూడా. కానీ ఒకవేళ అదే దగ్గు 20 డేస్ పైన అయిపోయింది, వెయిట్ లాస్ అయిపోతున్నది, స్మోకర్స్ ఉంటారు, స్మోకర్స్కి వీళ్ళకి అంటే క్యాన్సర్ అవ్వచ్చు, టీబీ అవ్వచ్చు, ఏమిటవుతున్నది లోపల మనం తెలుసుకోవాలి కదా.
1: పరీక్ష చేయించుకొని రోగం ఉందా లేదా నిర్ధారించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది అంటారు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ముఖ్యంగా గత 2 నెలల్లో మనం చూసాము చాలా మంది దగ్గుతున్నారు, ఎక్కడ చూస్తే అక్కడ దగ్గుతున్నారు, అది కూడా ఒక 2-3 వీక్స్ పైన ఉంది. అయితే దగ్గు తగ్గిపోతున్నది కొంతకాలానికి, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకున్నా పొడి దగ్గే ఎక్కువ కాలం ఉంటున్నది. దీనికి కారణం ఏంటి అంటే పొల్యూషన్ లాంటివి కూడా కారణం అవుతాయంటారా?
0: ఎస్, 2 ఇంపార్టెంట్ అంటే కారణాలు వైరల్ ఇన్ఫెక్షన్స్, పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఫాగ్, ఆ మంచులోని అన్ని డస్ట్ పార్టికల్స్ చిక్కుకుంటాయి, వైరస్ ఏవో మన సూపర్ఫిషియల్ లేయర్ ని పాడు చేస్తుంది, అవి ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్ టెస్ట్లు, అంటే కొంతమంది అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రతి దానికి సిటీ స్కాన్లు, ఈ పెద్ద పెద్ద టెస్టులు, బ్రాంకోస్కోపీ ఇవన్నీ చేసేస్తారు. అంత అవసరం లేదు. సింపుల్ ఈసినోఫిల్స్ ఎంత ఉన్నాయి, టోటల్ కౌంట్ ఎంత ఉన్నది, ఇన్ఫెక్షన్ ఉన్నాదా, ఎలర్జీ ఉన్నాదా, పల్మరీ ఫంక్షన్ టెస్ట్, ఆస్థమాటిక్ కాఫ్ కాదు కదా, మన లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇవి చాలు. ఇవి చూసి మనం కరెక్ట్గా మందులు 15 రోజులు వాడితే మనకి చక్కగా తగ్గుతుంది. అది కాక ప్రివెంటివ్ మెజర్స్ అంటే మనం మాస్క్ వాడడం, మనకి దేనివల్ల అయితే ఎక్కువ అవుతున్నదో అది అవాయిడ్ చేయడం, ముఖ్యంగా చలిగాలు.
1: వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి. మన శరీరంలో వచ్చే మార్పులు దేనివల్ల వస్తున్నాయి, మార్పులు అవి, ఆ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అంటారు.
0: ఎగ్జాక్ట్లీ. అయినా అవగాహన లేదు, ప్లస్ అలాంటప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా ఇవి చూసుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీ, ఇప్పుడు మీకు ఎలర్జీ నాకు ఉన్నది అనుకోండి, మీకు ఒక వస్తువుతో ఎలర్జీ ఉండొచ్చు, నాకు వేరే వస్తువు, అందరికీ ఒకే రూల్ చెప్పలేము. కామన్ ఇది, మీరు అన్ని తినద్దు, చాలా మంది చెప్తారు ఇవి మానండి, మన దానిలో ఇంకో రాంగ్ నేషన్ ఉన్నది, విటమిన్ సితో ల్యాడన్ ఉన్న ఫ్రూట్స్ మానేయమని చెప్తారు, అది తప్పే. అంటే ఆరెంజెస్ తినకండి అని విన్నాను నేను, ఇది తినద్దు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఉసిరికాయ ఈ సీజన్లో అందుకే బస వస్తాయేమో, ఉసిరికాయలు, ఆరెంజెస్ ఇవన్నీ చక్కగా తినచ్చు. సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ, స్ట్రెంగ్త్, యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ అపోహల వల్ల చాలా మంది కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోరు, కరెక్ట్గా పాటించరు ఏవైతే నియమాలు పాటించాలో.
1: డాక్టర్ గారు, దీర్ఘకాలిక రోగాలకైతే ఎలాగో సంప్రదిస్తారు డాక్టర్స్ని, కానీ ఒక హెల్దీ మనిషికి ఎటువంటి లంగ్ ఇన్ఫెక్షన్ రాకుండా, ఎటువంటి ఊపిరితిత్తుల ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, లేకపోతే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళకి ఎక్కువ కాలంగా హెల్దీ లంగ్స్తో ఉండగలరు, చివరిగా మా శ్రోతలకి ఈ విషయం చెప్తారా?
0: ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. అది వ్యాయామం, యోగా అనండి, జిమ్ అనండి, అవి బేసిక్ జనరల్ హెల్త్కి అన్నమాట. స్థూలకాయం పనికిరాదు అది. యాజ్ ఫార్ యాజ్ లంగ్స్ ఆర్ కన్సర్న్, లంగ్స్కి ప్రాణాయామం చాలా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చాలా మంచివి అన్నమాట. సెకండ్ థింగ్ ప్రివెంటివ్ అంటే శుద్ధమైన ఆహారము,

0: మంచినీళ్లు, తర్వాత మాస్క్ కట్టుకోవడము, ఇవన్నీ చేయాలన్నమాట. ఎక్కడైతే ఎక్కువ పొల్యూషన్ ఉన్నదో అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా తప్పదు అన్నప్పుడు మాస్క్ కట్టుకోవాలన్నమాట. హెల్దీ ఫుడ్ అంటారా, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడం అది మంచిదన్నమాట. ఇవి బేసిక్ హెల్త్, ఎవరికైనా హార్ట్కైనా లంగ్స్కైనా ఇవన్నీ మంచివి. ఇలాగ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ దగ్గరికి రావు అన్నమాట. లాస్ట్లో ఏంటంటే మైండ్, ముఖ్యంగా మెడిటేషను, మైండ్ సక్రమంగా ఉంచుకోవడము, ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించకపోవడం, ఇవన్నీ కూడా యోగాకం మెడిటేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో బేసిక్గా హెల్దీ బాడీ ఉండాలంటే హెల్దీ మైండ్ కూడా చాలా చాలా అవసరం. వన్ షుడ్ బి మోర్ స్పిరిచువల్ యాక్చువల్లీ నేను అంటాను. సో చాలా మన దేశంలో వాటికి ఏమీ కరువు లేదు, చాలా రకమైన స్పిరిచువల్ పద్ధతి ఫాలో అవుతారు, ఎన్నో రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. బట్ మనం ఎంతవరకు చేస్తున్నాం అన్నది క్వశ్చన్ మార్క్ అన్నమాట. మనం బాగా చేసుకుని మన లైఫ్ స్టైల్ హ్యాపీ హెల్దీగా ఉండడం నేర్చుకోవాలందరూ.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ ద్వివేదులు సత్యశ్రీ గారు, మీ అమూల్యమైన సమయం మా శ్రోతల కోసం, మా ఆకాశవాణి కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అందరూ పాటించండి నేను చెప్పింది, అండ్ లివ్ హ్యాపీలీ హెల్దీలీ.
2: ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మీరు ఇంతవరకు దగ్గు, జలుబు, ఆయాసానికి కారణాలు, నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ద్వివేదుల సత్యశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. ఉదయ సమీరాల్లో ఇప్పుడు సమాచార వాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయవలసిన మా వాట్సాప్ నెంబర్ 741 6 1 7 2 9 9 9 నెంబర్ మరొకసారి 741 6 1 7 2 9 9 9 ఈమెయిల్ ఐడి aarpcbsp@gmail.com. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. సమాచార వాణి విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఉదయ సమీరాల్లో ఇప్పుడు పూజ్య బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం.

రాజ్కోట్లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ చదువుతున్న పాఠశాలకు ఆ రోజున స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వస్తారు. పిల్లలందరినీ మంచి బట్టలు కట్టుకుని తల దువ్వుకుని బాగా చదువుకుని రమ్మన్నారు. స్కూల్ ఆవరణ అంతా అందంగా చేయడానికి పాఠశాలలో పెద్ద పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ ముందు రోజు రాత్రి చాలాసేపు పనిచేశారు. పాఠశాల గదులు అతి అందంగా తయారు చేశారు. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ మిస్టర్ గిల్స్ వచ్చినప్పుడు క్లాస్లో తెలివితేటలైన పిల్లల్ని ముందు వరుసలో కూర్చోబెట్టమని, విద్యార్థుల గురించి, ఉపాధ్యాయుల గురించి అతనికి మంచి అభిప్రాయం కలిగేలా చూడవలసిందని హెడ్ మాస్టర్ గారు ఆదేశించారు. ఆ పాఠశాలకు మరుసటి సంవత్సరం ఇచ్చే గ్రాంట్ ఇన్స్పెక్టర్ సూచనపై ఆధారపడి ఉంటుందని కూడా తెలియదు.

పిల్లలందరినీ మంచి బట్టలు కట్టుకుని తల దువ్వుకుని బాగా చదువుకుని రమ్మన్నారు. స్కూలు ఆవరణ అంతా అందంగా చేయడానికి పాఠశాలలో పెద్ద పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ ముందు రోజు రాత్రి చాలాసేపు పనిచేశారు. పాఠశాల గదులు అతి అందంగా తయారు చేశారు. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ మిస్టర్ గిల్స్ వచ్చినప్పుడు క్లాస్లో తెలివితేటలైన పిల్లల్ని ముందు వరుసలో కూర్చోబెట్టమని, విద్యార్థుల గురించి, ఉపాధ్యాయుల గురించి అతనికి మంచి అభిప్రాయం కలిగేలా చూడవలసిందని హెడ్ మాస్టర్ గారు ఆదేశించారు. ఆ పాఠశాలకు మరుసటి సంవత్సరం ఇచ్చే గ్రాంట్ ఇన్స్పెక్టర్ సూచనపై ఆధారపడి ఉంటుందని కూడా తెలియజేశారు. గిల్స్ స్కూల్కి వచ్చిన వెంటనే హెడ్ మాస్టర్ అతనికి ఘనమైన స్వాగతం ఇచ్చి ఒక తరగతి తర్వాత ఒక తరగతికి తీసుకువచ్చారు. అతడు మోహన్ దాస్ గాంధీ ఉన్న క్లాస్కి వచ్చారు. స్పెల్లింగ్లో పరీక్ష, 5 మాటలు చెప్పాడు. అందులో ఒకటి కెటిల్. మోహన్ దాస్కి ఆ మాట కెటిలో లేక క్యాటిలో అని అనుమానం కలిగింది. ఆయన కంగారు పడుతున్న సంగతి గ్రహించి ఉపాధ్యాయుడు అతని దగ్గర వచ్చి తప్పు రాశాడని చూశాడు. పక్కవాని పలక మీద నుంచి కాపీ చేయమని సైగ చేశాడు. కానీ మోహన్ దాస్ తన గురువు తనని దగా చేయమంటాడని ఎన్నడూ అనుకోలేదు. పైగా పిల్లలు కాపీ చేయకుండా చూడ్డానికి కాదు అతను అక్కడ ఉన్నది. అందుచేత అతడు కాపీ చేయడానికి నిరాకరించారు. ఆ తప్పు అలాగే ఉండిపోయింది. మిగతా పిల్లలందరూ అన్ని మాటలు సరిగ్గా రాశారు. మోహన్ దాస్ ఒక్కరే తప్పు రాశారు. ఇన్స్పెక్టర్ వెళ్ళాక ఉపాధ్యాయుడు తాను చెప్పినా కాపీ చేయనందుకు అతనికి బాగా చివాట్లు పెట్టాడు. కానీ ఉపాధ్యాయుడు తనను కాపీ చేయమనడంలో ధర్మం మోహన్ దాస్కి అర్థం కాలేదు. అబద్ధమాడడం అతని ప్రకృతికి విరుద్ధం. కాపీ చేయడం నేర్చుకోవడానికి అతను పాఠశాలకి వెళ్ళలేదు. అబద్ధమాడడం అతని రక్తంలోనే లేదు. తర్వాత జీవితంలో బాపు అబద్ధమాడి అక్రమంగా సాధించిందంతా నిల్వ చేయరాదని, అది చివరికి ప్రమాదంగా పరిణమిస్తుందని అస్తమానం అనేవారు. చిన్ననాటి నుంచి డబ్బు విషయంలో నిజాయితీ నేర్చుకున్నారు. ఇంట్లో పద్దులన్నీ ఆయనే రాసేవారు. ప్రజల సొమ్ము విషయంలో అతి జాగ్రత్తగా పద్దులు రాయాలనేవారు. నిజాయితీ కన్నా మంచి మార్గం, సూక్ష్మ మార్గం వేరే ఏదీ లేదు. రెండు బిందువుల మధ్య అతి దగ్గర మార్గం తిన్నని మార్గమని యూక్లిడ్ బోధించలేదా అని బాపూజీ అనేవారు.

సీతారామ కళ్యాణం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత నాగదేవత చిత్రం నుంచి కేఎస్ చిత్ర పాడిన పాట.

కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణానంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి.

0: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైరుహాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పలు పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ది, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: విజయనగరం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ బాల సరస్వతి వీణావాదనం వింటారు శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగం. కార్యక్రమంలో వినండి కళ్యాణి రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన నిధి చాలా సుఖమా మిశ్రచాపుతాళం.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి సిహెచ్ బాల సరస్వతి వీణావాదనం విన్నారు. శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. ఫోనిన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం పాటల పల్లకి ద్వారా మీకు నచ్చిన పాటల్ని మీరు కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 0891272244 2727288 0891272242 2727288. మరి మన ఫస్ట్ కాల్ అని పలకరిద్దామా? హలో.
2: హలో అక్క.
1: హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
2: నమస్కారం అండి, నా పేరు బబ్లు అండి, వరంగల్.
1: ఓకేనండి బబ్లు గారు, యాప్ లో వింటున్నారా మా కార్యక్రమాలన్నీ మీరు? ఓకే చెప్పండి, మరి ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? రామ్ గారు నటించిన గణేష్ మూవీ నుంచి మీరు అడిగిన పాట వస్తుంది, విని మరి ఆనందించండి. నమస్కారం.

0: హలో.
1: హలో,
0: హలో, నమస్తే, చెప్పండి. పాటలపల్లికి
1: నమస్కారం అండి. పాటలపల్లి
0: మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు సార్?
1: నుంచి. నా పేరు రాజండి.
0: రాజు గారు, ఏ పాట అడుగుతున్నారు మరి?
1: గ్యాంగ్ లీడర్ అండి.
0: గ్యాంగ్ లీడర్. ఓకే, అందులో నుంచి.
1: వాన వాన వెళ్ళి వాయన స్వామి.
0: ఓకే, మీకు కూడా వాన పాటే కావాలి. అంత వర్షం పడుతుందా అక్కడ కూడా?
1: వర్షాలు పడుతుంది, వర్షం పడుతుంది.
0: ఓకే రండి. సరే, మరి మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఆ థ్యాంక్ యూ.

0: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. కార్యక్రమంలో మన నెక్స్ట్ కాలర్ ని పలకరిద్దాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి ప్రసాద్ గారు, ఏ పాట అడుగుతున్నారు మరి?
1: మల్లేశ్వరి చిత్రంలో నీ నవ్వులే వెన్నెలని అని పాట పాడింది మేడం.
0: తప్పకుండానండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి మరి.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: నమస్తే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.
3: శ్రోతల పాటల పలికి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0891-272-7272-0891-272-7288. మరి మన నెక్స్ట్ కాల్ అని పలకరిద్దాం. హలో.
4: హలో, నమస్తే అండి, నేను భవప్రసాద్ మాట్లాడుతున్నాను.
3: నమస్తే అండి, ఏ పాట అడుగుతున్నారు? మరి
4: ఖైదీ నంబర్ 786.
3: గూబా గోరింగ్త. ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి.
4: నమస్తే.
3: నమస్తే.

0: శ్రోతలు వింటున్న కార్యక్రమం పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0891272722 44, 0891272788. నెక్స్ట్ కాలర్ పలకృత. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
1: వనస్థలపురం అండి. నా పేరు బాలాజీ.
0: ఓకేనండి. ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మాకు రాజేంద్ర ప్రసాద్ నటించింది సాహసం చేయరా డింబక, మెరిసిన నీ రూపం అపురూపం.
0: ఓకేనండి. సరే అయితే
1: ఓకే మేడం, ఆ పాట ప్రసారం చేయగలరా?
0: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి, ఏ పాట అడుగుతున్నారండి?
1: మా ఇద్దరు మల్లిగడ్డ సినిమా నుంచి నవ్వుతూ బ్రతకాలి పాట కావాలండి.
0: అలాగే.

0: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891-272-7242, 0891-272-7288. నెక్స్ట్ కాలర్ని మనం పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, మరి మీరు కూడా ఏమైనా వర్షం పాట అడుగుతున్నారా ఏంటి?
1: మేడం, మాకైతే వర్షాలు లేవు మేడం, ఎదురు చూస్తాను ఏముండం మేడం.
0: ఓకే, ఇంకా మీకు వర్షాలు పడలేదు, పడతాయిలేండి.
1: పడలేదు మేడం.
0: ఓకే ఓకే, సరే అయితే ఏ సాంగ్ అడుగుతున్నారు
1: మేడం? యమదొంగ సినిమా నుంచి నా చోరీ నా చోరీ అనే పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా ఆ పాట వస్తుంది, మరి వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

శ్రోతలు కోరిన హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తున్న కార్యక్రమం పాటల పల్లకి. మరింకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన పాటల్ని కూడా మీరు కోరుకొని వినవచ్చు. డైల్ చేయండి 08912727274 08912727288. వేరే ప్రాంతాల వారైతే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఆస్వాదించండి. నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం.

0: హలో,
1: వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నెల్లూరు జిల్లా కోర్ మసీద్ గురించి ఇస్మాయిల్ మేడం.
0: ఇస్మాయిల్ గారు, ఏ సాంగ్ అడుగుతున్నారు?
1: స్టూడెంట్ నెంబర్ 1లో కాస్త నన్ను ఆకట్టుకుంటే పాట
0: ఓకే
1: మేడం. మేము ఫస్ట్ జైట వైజాగ్. ఇది
0: అవునా? ఓకే.
1: మాకు ఆల్ ఇండియా రేడియో వీరాభిమాని ఆర్లగడ్డ పాలెం పోలయ్య గారు ఇచ్చారు ఈ నెంబరు.
0: ఓకేనండి, తప్పకుండానండి. మరి ఇలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా చక్కగా మన కార్యక్రమాలు వినమని చెప్పండి. మీలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి. ఇలాగే మా కార్యక్రమాలు వింటూ ఆనందించండి. ఇప్పుడైతే మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి. నమస్కారం.

మీరు వింటున్నారు పాటల పల్లకి. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయాల్సిన మా వాట్సాప్ నంబర్ 7416167299 నంబర్ మరొకసారి 7416172999. మా ఈమెయిల్ ఐడి aarpcpsp@gmail.com. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మా ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో.
6: హలో, నమస్తే మా, గుడ్ మార్నింగ్.
5: గుడ్ మార్నింగ్ అండి. పాటల పల్లకి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు చెప్పండి సార్.
6: కేరళ మండలం ఆనందపురం.
5: ఓకే,
6: మీసాల అప్పలనాయుడు అమ్మ.
5: ఓకేనండి, అప్పలనాయుడు గారు ఏ పాట అడుగుతున్నారు?
6: మీ ప్రోగ్రాలన్నీ వింటున్నాం, చాలా చాలా చాలా బాగున్నాయమ్మ.
5: ఓకేనండి, ధన్యవాదాలు. చెప్పండి, మరి ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
6: బుల్లమ్మ బుల్లోళ్ళు కురిసింది వాన.
5: ఓకే, మళ్ళీ వాన పాట.
6: నమస్తే.
5: అలాగేనండి, తప్పకుండా వినండి.

0: హలో
1: హలో నమస్తే మేడం గారు అండి, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీ నగర్ బాల్బన్ స్కూల్ ఏరియా నుంచి మేడం గారు.
0: ఓకేనండి కళ్యాణి గారు, చెప్పండి.
1: మీరు తెల్లవారి ఎస్పీ రంగారావు గురించి అద్భుతంగా చెప్పారండి, జయంతి గురించి.
0: ఓకేనండి, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం. అయితే తాత మనవంలో 6 అడుగు రాజానుబాబుడు ఎస్పీ రంగారావు జయంతి సందర్భంగా ఆ తాత మనవంలో ఈనాడే బాబు నీ పుట్టినరోజు పాట అయ్యింది మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: మీరు అడిగిన పాట వస్తుంది, వినానందించండి.

0: శ్రోతల పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేస్తున్న మా ఫోన్ నంబర్ 08912727244, 08912727288. నెక్స్ట్ కాల్ అని పలకరిద్దాం. హలో,
1: మేడం
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, మేడం నవీన్ నా పేరు.
0: నవీన్ గారు, ఏ సాంగ్ కావాలండి?
1: అదే వంశధారక నుంచి బుడి బుడిచిని పిలవాను.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే.

0: హలో,
1: నమస్తే మేడం. పద్మి గారు,
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నేను వన్ టౌన్ ఏరియా పంచాయతీ బ్రహ్మగిరి అగ్రవీ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే, చెప్పండి.
1: నా పేరు అనుపూజ లక్ష్మణరావు అండి.
0: ఓకే రండి, లక్ష్మణరావు గారు. ఏ పాట
1: మీ ఫోక్
0: విందాం?
1: మీ ప్రోగ్రామ్ బాగుంటున్నాయండి.
0: ఓకే రండి,
1: ఉదయం
0: ధన్యవాదాలు.
1: 6 నుంచి రాత్రి 11 గంటలకు వింటానండి.
0: ఓకే రండి, మరి మీరు పాట అడగండి ముందు, అది విందురు కానీ.
1: అల్లైపూడాడు, అల్లైపూడాడు కదా, చుక్కల తోటలు ఎక్కడున్నావు అది
0: సరే,
1: సాంగ్స్ కావాలండి.
0: ఓకే రండి, మీరు అడిగిన పాట
1: నమస్తే
0: వస్తుంది.
1: నమస్తే, నమస్తే మేడం.
0: నమస్తే.

మీరు ఇంతవరకు పాటల పల్లకి విన్నారు. ఈ కార్యక్రమం మళ్ళీ 10:30 నుంచి 11 వరకు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కోఆర్డినేటర్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట, కనపడుతున్న పరికరం డ్రోన్. వ్యవసాయంలో, నిఘా వ్యవస్థలో, యుద్ధాల్లో, ఇలా ప్రతి పనిలోనూ డ్రోన్ల వినియోగం విరివిగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్. ప్రణవ్ గారు నమస్తే అండి.
1: మణి గారు నమస్తే అండి.
0: ప్రణవ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రోన్ అనే మాట విరివిగా వినపడుతోంది కదండి. ప్రతి పనిలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే డ్రోన్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది వివరిస్తారండి.
1: తప్పకుండా అండి. డ్రోన్ అనేసరికి ఏరియల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయండి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ అనేసి. సో మ్యాన్డ్ సిస్టమ్స్ అంటే మనం కన్వెన్షనల్ గా ట్రావెల్ చేసేటటువంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కిందకు వస్తాయి. అలాగే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనేవి, ఈ డ్రోన్స్ అనేవి వాటిల్లో ఒక క్లాస్ అన్నమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి, బట్ డ్రోన్స్ అనేవి ప్రధానంగా అన్మ్యాన్డ్. గత దశాబ్ద కాలంలో వీటి యొక్క ఉపయోగం చాలా పెరుగుతూ వచ్చింది అన్ని దేశాల్లోనూ. వీటిల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, అంటే ఇవి విమానం లాగా ఉంటాయి, వీటికి ప్రొపెల్లర్స్ ఉండవు అనమాట. సో వింగ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అందువల్ల ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటాం వాటిని. ఇందులో రెండు ఏంటంటే మల్టీ రోటర్ డ్రోన్స్ అంటారు, అంటే వీటికి మూడు లేదా నాలుగు ఆర్ ఇంకా ఎక్కువ ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంటే మనం ఫ్యాన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ కి కార్నర్స్ లో ఉంటాయి. సో
0: అవునండి.
1: వాటిని టెక్నికల్ పరిభాషలో ప్రొపెల్లర్స్ అంటారు. సో
0: ఓకే.
1: ఎన్ని ప్రొపెల్లర్స్ ఉంటే దాన్ని బట్టి మల్టీ రోటర్స్ అంటారు అనమాట. నాలుగు ఉంటే క్వాడ్ కాప్టర్ అంటారు, ఆరు ఉంటే హెక్సాకాప్టర్ అంటారు, ఎనిమిది ఉంటే ఆక్టోకాప్టర్ అంటారు. సో ఆ డ్రోన్ మొయ్యాల్సిన బరువును బట్టి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టాలి, ఎన్ని ప్రొపెల్లర్స్ పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాం. సో అయితే ప్రధానంగా వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ వింగ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంటుందండి, అంటే ఇవి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి లిమిటెడ్ పవర్ తో. కాకపోతే ఇవి ఉన్న ప్లేస్ నుంచి ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం చేయలేవు మన ఏరోప్లేన్స్ లాగా. బట్ మల్టీ రోటర్ డ్రోన్స్ అంటే ఏంటంటే వీటినే రోటరీ వింగ్ డ్రోన్స్ అని కూడా అంటారు. ఇవి ఉన్న ప్లేస్ నుంచే పైకి ఎగరగలవు, మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటికి రన్వే గాని ఎలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ అవసరం ఉండవు. సో మనం బయట ఇప్పుడు మ్యారేజెస్ లో గాని, ఇప్పుడు టీవీల్లో వార్స్ అండ్ డిజాస్టర్స్ టైమ్ లో చూపిస్తున్న డ్రోన్స్ కానీ ఇవన్నీ రోటరీ వింగ్ డ్రోన్స్ కిందకి వస్తాయండి. సో వీటిని ఎక్కడ ఉంటే అక్కడ నుంచే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే వీటికి ట్రావెల్ టైం అనేది తక్కువ ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసే డ్రోన్స్ 15 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకే మనం ఉపయోగించగలం ఒక బ్యాటరీని. ఈ రెండు రకాల వాటి అడ్వాంటేజెస్ ని మిళితం చేసి వచ్చే వాటిని హైబ్రిడ్ డ్రోన్స్ అంటారు. సో అవి చూడడానికి విమానం లాగా ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం వాటికి ప్రొపెల్లర్స్ కూడా ఉంటాయి. సో దానికి రన్వే అవసరం లేదనమాట. ముఖ్యంగా మిలిటరీలో ఎక్కడైతే ఎక్కువ దూరం ప్రయాణించాలో అక్కడ మనం ఇలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారండి.
0: ఇప్పుడు మన దేశంలో ఏ రంగాల్లో ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు తెలియజేస్తారా?
1: సో మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి

0: ప్రథమంగా మనకి వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. అది కూడా ఈ పెస్టిసైడ్స్ మందుల పిచికారీకి, దానికి స్ప్రేయింగ్ డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక 96 to 100 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయండి. వీటిల్లో కూడా 60% ఎక్కువ డ్రోన్స్ వ్యవసాయానికి సంబంధించిన అప్లికేషన్స్ కోసమే తయారు చేస్తున్నారు, వాటినే వాడుతున్నారు కూడా అండి. సో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చి రక్షణ. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నావు కానీ, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన విజయవాడ ఫ్లడ్స్ లో కానివ్వండి, రక్షణ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా పోలీస్ విభాగం వారు, మిలిటరీ వాళ్ళు వీటిని ఉపయోగిస్తున్నారండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్స్, రోడ్స్, వీటిని మనం ఎప్పటికప్పుడు వాటి డ్యామేజ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో
1: అవునండి.
0: అటువంటి వాటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని తగ్గిస్తూ సాంకేతికతను పెంచడానికి డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మిలిటరీ అండ్ వ్యవసాయంలో ప్రధానంగా వాడుతున్నారు మన దగ్గర. చిత్ర
1: ఓకే.
0: పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఉంది, మన పెళ్లిళ్ళలో కూడా మీరు చూస్తూ ఉండుంటారు.
1: అవునండి.
0: సో ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా బాగా వాడుతున్నారు. అయితే
1: ఓకే.
0: ఈ మధ్యన యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎయిమ్స్ వీళ్ళందరూ కలిసి డ్రోన్ డెలివరీ కూడా ఇండియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారండి.
1: ఓకే.
0: బెంగళూరులో ఇది ఆల్రెడీ మొదలైంది. డ్రోన్స్ ద్వారా మనకి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ డ్రోన్స్ ని యూజ్ చేసుకుంటున్నాయండి. ముఖ్యంగా
1: ఓకే.
0: ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సేవల్ని ఎలా డ్రోన్స్ తో అందించాలి అనేది కూడా ఇప్పుడు ఆన్ గోయింగ్ రీసెర్చ్ అండి. అది కొన్ని రిమోట్ విలేజెస్ లో, లంక గ్రామాలు అలాంటి ఉన్న చోట్ల డ్రోన్స్ తో మెడికల్ కిట్స్ అవి డెలివర్ చేయడం అది కూడా జరుగుతుందండి.
1: భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలనలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నమో డ్రోన్ దీది అంటూ చెప్పి వ్యవసాయంలో ఈ డ్రోన్స్ ని అందించడం, తద్వారా దిగుబడి ఎక్కువగా చేయడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ నమో డ్రోన్ దీది పేరిట వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కావచ్చు, డ్రోన్స్ ఉపయోగం ఎలా జరుగుతోంది అనేది వివరిస్తారండి.
0: తప్పకుండా అండి. ఏదైనా టెక్నాలజీని మనం తీసుకుంటే, ఉదాహరణకి ట్రాక్టర్స్ అనేవి మనకి ఎంత విరివిగా వాడకంలోకి వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశంలో మన ఫార్మర్స్ వాటిని విరివిగా ఉపయోగించడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది మనకి. వీటిని ఏమంటారంటే టెక్నాలజీ అడాప్షన్ అంటారండి. సో వీటి మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది. అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళ సోషియో ఎకనామిక్ పరిస్థితుల వల్ల కానివ్వండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క టైం పడుతుందండి జనబాహుళ్యంలోకి రావడానికి. డ్రోన్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని భారతదేశం, అలాగే మోడీ గవర్నమెంట్ కానివ్వండి, మన లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా తీసుకున్నాయి. ఇందులో మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నమో డ్రోన్ దీది కానివ్వండి, లేదా ఫార్మర్స్ ని ప్రత్యేకించి కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, అలాగే పోలీసులు కూడా అందరికి ఈ అవేర్నెస్ ఉండదు కదండి. సో
1: అవును.
0: వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి, టెక్నాలజికల్ అవేర్నెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసేయండి మన గవర్నమెంట్స్, బోత్
1: ఓకే.
0: స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో వాటిల్లో ఈ నమో డ్రోన్ దీది అనేవి కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. అదేంటంటే
1: ఓకే.
0: మహిళలు మనకి మేజర్ సోషల్ గ్రూప్స్ గా ఉన్నారు. అది కూడా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఏంటంటే ఎక్కువ మహిళలు ఉండడం,
1: అవును.
0: వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే తొందరగా ఈ టెక్నాలజీ అనేది వినియోగంలోకి వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది, డ్రోన్ దీది అనేది. సో
1: ఓకే.
0: ప్రత్యేకించి మహిళలకి డ్రోన్ పైలట్ గా వాళ్ళని మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి. అలా చేయడం ద్వారా వ్యవసాయంలో మందుల పిచికారీ కానివ్వండి, సైన్యంలో సర్వీలెన్స్, సో అవి కూడా మన దేశంలో ఉన్న ఉమెన్ తో చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలైన మంచి ఇనిషియేటివ్ అండి అది. సో దీని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లేడీస్ కి ప్రతి స్టేట్ లోనూ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందండి. సో దీని ద్వారా సుమారుగా ఇప్పటికే ఒక 60,000 మంది వరకు డ్రోన్ దీదీలు ట్రైనింగ్, శిక్షణ పొందారు. సో వాళ్ళని వివిధ రంగాల్లోకి పంపించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి.
1: సో ఇందాక మీరు అన్నారు కదండి, విపత్తుల సమయ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తారు అని, అది ఏ విధంగా ఉపయోగిస్తారండి?
0: ఇప్పుడు మామూలుగా మనందరికి డ్రోన్ అనేటప్పటికి మైండ్ లో ఉండేది ఏంటంటే ఒక ఎగిరే పరికరం అన్నట్టుగా మన ఇమాజినేషన్ వస్తుందండి అన్ని
1: ఎస్.
0: ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బట్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అది ఎగిరేలా చేయడం కొంతవరకే అండి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే పర్పస్ కి మనం ఎలాంటి డ్రోన్ తయారు చేసుకోవాలి, దానికి యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉన్నది, దీని మీద
1: ఓకే.
0: డ్రోన్ ఇండస్ట్రీ అనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్

0: టెస్ట్లో తీసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఒక 300 ఏకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. డ్రోన్ సిటీ అనేది పూర్వకల్లులో ప్రారంభించడానికి. సో అక్కడ వాళ్ళు చేయబోతున్నది ఇదే అనమాట అండి. అంటే ఏ రంగంలో ఎంత డిమాండ్ ఉంది, దానికి ఇండస్ట్రీని ఎంత ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద అక్కడ వర్క్ చేస్తారు సైంటిస్ట్స్, సోషల్ వర్కర్స్, అలా వేరియస్ సోషల్ గ్రూప్స్ వాళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పర్పస్ తీసుకుంటే మనము అందులో కొన్ని సోషల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎన్జిఓస్ కానివ్వండి, డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి, వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి. సో వీళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయండి డిజాస్టర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ని తీసుకున్నాం అనుకోండి, ఫ్లడ్స్ అవి వచ్చిన చోట ఒక్కొక్కసారి వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండదు, వీళ్ళు వైర్లెస్ ఉపయోగిస్తారు కదండి. ఆ సిస్టమ్ లేకపోతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఒక డ్రోన్, కంటిన్యూస్ గా ఎగిరే డ్రోన్స్ ఉంటాయి, టెథర్డ్ డ్రోన్స్ అని చెప్పి అంటాం వాటిని. అవేంటంటే ఒక గ్రౌండ్ సోర్స్ నుంచి వైర్ కనెక్ట్ అయి ఉంటుందండి డ్రోన్ కి. సో వాటికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఈ బాధర్ బంది ఉండదండి. సో ఆ డ్రోన్ కంటిన్యూగా కమ్యూనికేషన్ సిస్టమ్ ని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది కావాల్సిన హైట్ లో. సో విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట డిజాస్టర్ టైమ్ లో పోలీస్ వారికి. సో దట్ ఎక్కడ ఏం అవసరం ఉంది ఇదంతా అటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇటు పోలీసుల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరుస్తుందండి. సో అదొక అప్లికేషన్. రెండోది మన అందరం చూసినట్టుగా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ డెలివరీ కానివ్వండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు బెంగళూరులో మనుషుల్ని కూడా డ్రోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిందండి. మన గుంటూరులో కూడా ఒక ఆయన తయారు చేశారు డ్రోన్ టాక్సీ అని చెప్పి. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయండి డ్రోన్స్ ఉపయోగించి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యామేజ్ ఎస్టిమేషన్. మనకి అసలు ఫ్లడ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది ఇవన్నీ మనకి ఇదివరకు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ అనాలిసిస్ చేయలేకపోయేవారు. గవర్నమెంట్ కి డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట రిలీఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఒక డ్రోన్ ఒక 15 to 20 మినిట్స్ ఎగిరితే మనం ఒక 20-30 ఎకరాల వరకు అసలు ఫ్లడ్ ఎంత స్ప్రెడ్ అయింది మొత్తం మనం, ఎందుకంటే డ్రోన్ లో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయండి. అవి కంటిన్యూస్ గా మన సాటిలైట్స్ డేటాతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే మెజర్మెంట్స్ కూడా మనము డ్రోన్ నుంచి వచ్చే డేటాతో రియల్ టైమ్ లో చేయొచ్చండి. అట్లాంటి రీసెర్చ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లో మేము చేసేటటువంటి రీసెర్చ్ వాటికి సంబంధించిందేనండి.
1: ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా డ్రోన్స్ ఉపయోగం అనేది ఉంటుంది అన్నారు. అది ఏ విధంగా ఉంటుందండి?
0: ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకి మనము రోడ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ అనేది మన R&B వాళ్ళ బాధ్యత, స్టేట్ తీసుకుంటే, సెంట్రల్ తీసుకుంటే NHAI వాళ్ళు, వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాలు ఏంటంటే వేరీడ్ క్లైమేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాయండి రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానివ్వండి, అక్కడ ఉండే లోకల్ టెంపరేచర్, వెదర్, రెయిన్ఫాల్, వీటి వల్ల వాటిల్లో డ్యామేజ్ అనేది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేషనల్ హైవేస్ మీద రోడ్లు ఒకలా డ్యామేజ్ అవుతాయి, మన పల్లెటూళ్ళల్లో అలాగే లోకల్ రోడ్స్ లో ఇంకొకలాగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ మానిటర్ చేయడానికి ప్రస్తుతం మన R&B శాఖలు కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖలు కానివ్వండి, డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి, 3 4 సార్లు వీటన్నిటిని మానిటర్ చేయాలండి. దీనికి యాక్చువల్ గా చాలా బడ్జెట్ లో సింహ భాగం వీటికే పోతుంది అనమాట. వీటిల్లో మనం డ్రోన్స్ ఉపయోగాన్ని కనుక పెంచినట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డ్రోన్స్ సాటిలైట్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి నేను ఒక కెమెరాని కానీ అలాగే మల్టీస్పెక్ట్రల్ కెమెరాని కానీ అలాగే రకరకాల సెన్సార్స్ ఉంటాయండి. ఉదాహరణకి మన ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ విభాగాలు ఉంటాయి కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు కంపెనీల దగ్గర ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలని మెయింటెనెన్స్ కిందకే వస్తాయండి. ఒక మీథేన్ గ్యాస్ ఎంత ఎమిట్ అవుతుంది అని తెలియాలంటే డ్రోన్ కి ఆ మీథేన్ సెన్సార్ పెట్టి మనం పంపించవచ్చు ఫలానా ఇండస్ట్రీ దగ్గర ఎంత అవుతుంది అని. అలాగే పవర్ లైన్స్, హైరైజ్ టవర్స్ ఉంటాయి, పవర్ ఇన్స్పెక్షన్ టవర్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఇప్పుడున్న సాంకేతికత ఏంటంటే మనుషులే వెళ్ళి, ఇవన్నీ చాలా రిస్కీ జాబ్స్ కూడా అండి, హై టెన్షన్ వైర్స్ మీద మనుషులు వర్క్ చేయడము, అలాగే సిసి కెమెరాలు, సర్వీలెన్స్ ఇవన్నీ కూడా సిసి కెమెరాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం కదా. సో వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని బాగా తగ్గించచ్చు అండి వీటన్నిటిలోనూ డ్రోన్స్ ఉపయోగం మొదలు పెడితే. సో ఈ తీసుకునే డేటా అంతా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని పాట్ హోల్స్ గుంతలు ఉన్నాయి, దీనికి ఏ రకమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా జస్ట్ డ్రోన్ ఫోటోలు స్టిచ్ చేసి ఒక 3D మోడల్ తయారు చేయడం ద్వారా ఒక రోజులో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్ ని మనం అనలైజ్ చేయొచ్చండి. అలాగే హైరైజ్

0: బిల్డింగ్స్, కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మానిటరింగ్ కూడా మనం ఈ డ్రోన్స్ పంపించడం ద్వారా చేయొచ్చు. థర్మల్ కెమెరాలు ఇలాంటివి ఫిక్స్ చేసిన డ్రోన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ ఉంది వాటిల్లో. ఇప్పుడు బ్రిడ్జెస్ మీరు తీసుకుంటే కొన్ని ఐరన్ స్క్రూస్ లాంటివి ఉంటాయండి, వాటి రెగ్యులర్ గా వెళ్ళి వాటిని మానిటర్ చేయడం కష్టమవుతుంది. అలాంటి వాటికి మనం డ్రోన్లని ఉపయోగించుకోవచ్చు అండి.
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, చట్ట విరుద్ధంగా వాడుతున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ
0: అవునండి,
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని చట్టాలు అంటూ ఉంటాయి కదండి, ఆ చట్టాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, అలాగే ప్రభుత్వ పరంగా వీటి వినియోగంకి ఉన్న నియంత్రణ ఏమిటి అనేది తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా మన పౌర విమానయాన శాఖ కిందకే వస్తాయండి ఈ నిబంధనలన్నీ కూడా. ఇప్పటి వరకు ఫ్లైట్స్ కి, హెలికాప్టర్స్ కి ఏవైతే క్లియరెన్స్ లో ఇవన్నీ ఇస్తారో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, డీజీసీఏ అంటాము. ఇది పౌర విమానయాన శాఖకి అనుబంధమైన ఆర్గనైజేషన్ అండి. సో ఇండియాలో ఎయిర్ స్పేస్ ఆపరేషన్ అన్నిటికీ, అది మిలిటరీ అయినా సివిల్ ఏవియేషన్ అయినా ఏవైనా కూడా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారండి. సో ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఉపయోగంలోకి వచ్చాయో, సో వీళ్ళు 2021లో మొదటిసారిగా డ్రోన్ రూల్స్ అనేటటువంటి గెజెటెడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిందండి మన ఇండియన్ గవర్నమెంట్. సో డీజీసీఏ వీటిని నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఇండియాలో ఉపయోగం ఎలా ఉంది, ఏ చోట ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, వీటిని బట్టి రూల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారండి. ఇప్పటికీ వీటిల్లో ఒక మూడు మూడు రకాల వెర్షన్స్ వచ్చాయి ఈ రూల్స్ లో. అన్ని చెప్పలేను కాబట్టి కొన్ని మీకు ప్రధానమైనవి ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా డ్రోన్ మన దగ్గర ఉంది అంటే దానికి, ఇప్పుడు మనము మన దగ్గర ఒక 2-వీలరో 4-వీలరో వెహికల్స్ ఉన్నాయనుకోండి, మనం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి ఎలా అయితే ఒక నెంబర్ ప్లేటు, మనకి ఒక లైసెన్స్ తీసుకుంటామో, అలాగే డ్రోన్స్ కి కూడా ఆర్పిటిఓ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి డీజీసీఏ వారు. సో ఆర్పిటిఓ అంటే ఏంటంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియాలో ప్రస్తుతానికి ఒక 200 వరకు ఉన్నాయి. మనము డ్రోన్ ని ఉపయోగించాలనుకునే ప్రతి వాళ్ళు వెహికల్స్ లో ఎలాగైతే 2-వీలర్, లైట్ మోటార్ వెహికల్ అని చెప్పి మన లైసెన్స్ లో క్లాసెస్ ఉంటాయో, డ్రోన్స్ లో కూడా అలాగే less than 25 kg డ్రోన్స్ అయితే స్మాల్ కేటగిరీ అని అలా కేటగరైజేషన్ చేశారండి డ్రోన్ రూల్స్ ప్రకారం. సో మనం ఏ డ్రోన్ ఎగరేయాలో ఆ పైలట్ కి ఆ లైసెన్సింగ్ ఇస్తారండి ఈ ఆర్పిటిఓస్ లో. అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి, మన వెహికల్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. అప్పుడు వారు ఒక నెంబర్ ఇస్తారు, యుఐఎన్ నెంబర్ అంటారు, యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట, అది అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. సో మన వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందో మన డ్రోన్ కి కూడా అది ఐడెంటిటీ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ గానీ ఏది జరిగినా మనము వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఈ నెంబర్ కోడ్ చేస్తూ అండి. అలాగే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించారండి, గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ అని. డ్రోన్ ని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలో ఉపయోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ జోన్ లో ఉన్నాం అనేది నిర్ణయిస్తారండి. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్న ఏరియా అంతా రెడ్ జోన్ అండి. ఇక్కడ మనకి డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు నార్మల్ కేసెస్ లో, స్పెషల్ ఏదైనా అప్రూవల్స్ ఉంటే తప్ప కుదరదండి. అలాగే 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు కొంత ఎత్తు వరకే మనం ఎగరేయగలమండి. అలాగే బియాండ్ 15 కిలోమీటర్స్ మొత్తం గ్రీన్ జోన్ అనమాట. ఇక్కడ మనం 400 అడుగుల వరకు, భారత భూభాగంలో మనం 400 అడుగుల ఎత్తు వరకు ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చండి. సో ఎగరేసే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఎగరేసే డ్రోన్ కి యుఐఎన్ నెంబర్ ఉండాలి, వాళ్ళు గ్రీన్ ఆర్ ఎల్లో జోన్ లో ఉండి ఉండాలి. సో వీటన్నిటిని నియంత్రించడానికి ఒక వెబ్సైట్ కూడా డీజీసీఏ వాళ్ళు తయారు చేశారు, దాన్ని డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటారు. సో ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో ఏంటంటే రియల్ టైమ్ లో ఈ ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం డ్రోన్ ని రిజిస్టర్ చేయాలన్నా, పైలట్ లైసెన్స్ తీసుకోవాలన్నా అన్నిటికీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది సింగిల్ విండో లాగా.
1: యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలంటారు.
0: తప్పనిసరిగా పాటించాలండి. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నారండి. ఇక్కడ మన విజయవాడ డీజీపీ ఆఫీస్ లో కూడా సెంటర్ లెవెల్లో వాళ్ళందరికీ డ్రోన్ రూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ వారికి ఇస్తున్నారండి. మనకి ఇప్పుడు అడవులు ఇవి ఉండి ఎక్కడైతే కొంచెం గంజాయి ఇటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ అనేది తీవ్రతరం చేశారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికి శాఖ వారికి కూడా వీటి మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే మన ఫంక్షన్ లో ఎవరైనా డ్రోన్ ఎగరేసినా వాటిని

0: ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మిషన్ తీసుకోకుండా, లైసెన్స్ లేకుండా, డ్రోన్ రిజిస్టర్ చేయకుండా ఏం చేసినా కూడా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకు వస్తుందండి.
1: అలాగే ప్రణవ్ గారు, ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే డ్రోన్స్ యొక్క సాంకేతిక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక డ్రోన్ స్పెషలిస్ట్ గా మీ అభిప్రాయం అండి.
0: సాంకేతిక భవిష్యత్ అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయండి. మేము ఇటీవలే ఒక రీసెర్చ్ చేసాం, మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో అసలు ఈ డ్రోన్స్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి రకరకాలుగా క్లాసిఫై చేశామండి. వాటిల్లో మొట్టమొదట మా అధ్యయనంలో తేలింది ఏంటంటే, ముందుగా అన్ని సోషల్ గ్రూప్స్ కి, అన్ని వర్గాల వారికి వీటి మీద అవేర్నెస్ ఉండాలండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గవర్నమెంట్స్ కూడా ఎవరైనా ఈ డ్రోన్ బేస్డ్ కంపెనీస్ పెడుతున్నా లేదా కొత్తగా డ్రోన్స్ అవి ఇంపోర్ట్ చేసి డ్రోన్ కాంపోనెంట్స్ అవి తయారు చేస్తున్నా వారికి కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి కొంత ప్రోత్సాహకంగా ఉంటే ఈ ఇండస్ట్రీ తొందరగా ఇండియాలో స్టెబిలైజ్ అవుతుందండి. మూడోది ఏంటంటే, ముఖ్యంగా R&D, సో విద్యా సంస్థల్లో కానివ్వండి, వీటిల్లో రీసెర్చ్ సెంటర్స్ లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ మనం చేసి ఎంత నిరూపిస్తే ఉండే ఇన్వెస్టర్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే సుమారుగా ఒక 100 యూస్ కేసెస్ అనేవి మొన్న ఏపీ డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎంకరేజ్ చేసి కొన్ని స్టాల్స్ పెట్టించి ఒక 100 న్యూ యూస్ కేసెస్ అనేవి డెమాన్స్ట్రేట్ చేశారండి. అక్కడికి వచ్చిన కంపెనీల వాళ్ళు వాళ్ళు ఆ ఐడియాస్ ని తీసుకుని లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇట్లాంటివన్నీ రావాలి అంటే ముందు ఈ ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి రావాలండి. లక్కీలీ ఏంటంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇందులో ముందడుగు వేశాయి. అండ్ మనకి ఇంకా ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన స్టేట్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుందండి.
1: ప్రణవ్ గారు, ఏదన్నా సరే యూత్ ముందుకు రావాలి అంటే అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది నేచురల్, సహజంగా జరిగేదే కదండి. ఇప్పుడు డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారండి?
0: ఇప్పుడు ఒక అధ్యయనం ప్రకారం అండి, 2030 కల్లా మన దగ్గర సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల డ్రోన్ పైలట్స్. అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లోను అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కానివ్వండి, R&B డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ కనీసం ఇద్దరు డ్రోన్స్ మీద పట్టు ఉన్నటువంటి పైలట్స్ ఉండాలి అనేది మ్యాండేట్ అవుతుందండి. NHAI హైవేస్ అథారిటీ తీసుకున్నా కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రతి రోడ్డుని డ్రోన్స్ తో తప్పనిసరిగా ప్రతి కిలోమీటర్ మానిటర్ చేయాలండి ప్రతి 2 నెలలకి. ఇవన్నీ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నేను చెప్పేది ఓన్లీ డ్రోన్ పైలట్స్ కే అండి. మళ్ళీ వీటికి అనుబంధమైన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మనకి ఇప్పుడు డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఇండియాలో బ్యాండ్ అండి. సో మనం బయట నుంచి ఏ డ్రోన్ ని డైరెక్ట్ గా కొని ఇండియాలో ఉపయోగించకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే, ఇక్కడున్న సైంటిస్టులు, ఇక్కడున్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడున్న స్టూడెంట్స్ తొందరగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇక్కడే మన ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేయాలి అనేది మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం అండి. మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్స్ లో దొరకచ్చు కొన్ని కంపెనీస్ వి, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్. డ్రోన్ రూల్స్ ప్రకారం ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప నార్మల్ యూసేజ్ కి బయట దేశస్థులు మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రోన్స్ కొనడం అనేది ఇల్లీగల్ అండి. నేను ఒక చిన్న ప్రొపెల్లర్ తయారు చేసిన, ఒక మోటార్ తయారు చేసినా కూడా అది ఇండియాలో తయారు చేసిందే అవ్వాలండి డ్రోన్ తయారు చేయాలంటే. సో ఇవన్నీ నేను చెప్పేదంటే యువతకి ఇవన్నీ యాక్చువల్ గా ఆపర్చునిటీస్ అండి జాబ్స్ కి. నేను 3D ప్రింట్ చేసి ఒక చిన్న ప్రొపెల్లర్ ని లార్జ్ స్కేల్లో నేను చేయగలిగితే ఇండియా డ్రోన్ ఇండస్ట్రీ ఇస్ రెడీ టు టేక్ ఇట్. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కి, స్టార్టప్స్ కి, స్మాల్ స్కేల్ కంపెనీస్ కి, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అన్నిటికీ అనువైన టెక్నాలజీ అండి ప్రస్తుతం ఇండియా. ఇప్పుడు చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉన్న డ్రోన్స్ విషయంలో, అంటే ఇటు అవకాశాలు ఉన్నాయి, యువత కూడా నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్స్ సపోర్టివ్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఇన్సెంటివ్స్ లాంటివి ఇస్తున్నాయి కంపెనీస్ పెట్టడానికి. అట్ ది సేమ్ టైం మాలాంటి అకాడెమిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేము డ్రోన్స్ లో ఒక మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎంట్రీ లెవెల్లోనే పిల్లలకు కూడా కొత్త టెక్నాలజీ ఏంటి, వీళ్ళకి ఇందులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నామండి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా ప్రెసెంట్ ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉంది డ్రోన్స్ అనే టెక్నాలజీ.
1: అయితే ఈ డ్రోన్స్ విషయంలో యువతకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ఒకటి ఏంటంటే, నా ఉదాహరణ

0: మీకు నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి. బీటెక్,
1: ఓకే
0: ఎంటెక్, పిహెచ్డి అన్ని సివిల్ ఇంజనీరింగ్. మా సూపర్వైజర్స్ మాకు చెప్పింది, మేము లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే, ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఎక్కువ టెక్నాలజీ దేనికి ఉంటుందో అది నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పటి యువతకి. అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఇందులోనే ఈ జాబ్ దొరికితేనే ఇదే చేస్తాను అనేటటువంటిది ఒక ఓల్డ్ స్కూల్ అండి. ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ రంగం తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్, అది మెడికల్ ఫీల్డ్ లోనూ అప్లై చేస్తున్నారు, ట్రాఫిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. సో అది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ రంగం అనేది ఇప్పుడు ఇంత విరివిగా ఎక్స్పాన్షన్ జరిగిందండి. అలాంటి అవకాశం ఉన్న ఒక రంగం డ్రోన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక డ్రోన్ నేను తయారు చేయాలంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి, ఒక 5G లాంటి కమ్యూనికేషన్ సెటప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్ కావాలి. దేనికి ఏ పర్పస్ కు ఉపయోగిస్తున్నానో తెలిసి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, అలా సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఏరోస్పేస్ వాళ్ళు ఎలాగో కావాలి. సో ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి రంగం అన్నమాట. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఇలాంటి రంగాల్లోనే మనకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సైంటిస్ట్స్ కానివ్వండి, ఎక్కువ రాణిస్తున్నది ఇలాంటి రంగాల్లో అనమాట. కాబట్టి నేను చెప్పేదంటే కొత్తవి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మూసలో ఇంజనీరింగ్ కి వచ్చేసిన వాళ్ళు కూడా, అలాంటి వారికి కూడా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి. సో
1: కరెక్ట్
0: తప్పనిసరిగా మీరు ఈ మార్గం ఎంచుకుంటే గనక ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ పెడుతున్నారు వీటికి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డ్రోన్స్ లో కూడా తప్పనిసరిగా కొంచెం శిక్షణ తీసుకుని ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చే ఏరియా అండి ఇది.
1: డ్రోన్స్ సురక్షిత వినియోగంలో పౌరుల సహకారం ఎలా ఉండాలంటారు?
0: ది రైట్ టైమ్ లో మనం రైట్ స్టెప్ వేయడం అనేది చాలా అవసరం అండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్, డ్రోన్స్ లాంటి టెక్నాలజీస్ కి ఏంటంటే దాని పాజిటివ్ సైడ్ ని ఎక్కువ యూజ్ చేసుకుని నెగటివ్ సైడ్ వైపు వెళ్లకుండా ఉండడం అనేది ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. లేదంటే ఇప్పుడు డ్రోన్ అనగానే మొదటగా అందరికీ అనిపించేది ఏంటి, మన ఇంటి పైన డ్రోన్ ఎగురుతుంది అనుకోండి, ఇన్ఫ్రింజ్ ఆఫ్ ప్రైవసీ అంటాం, సంథింగ్ ఈస్
1: అవునండి.
0: గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నార్మల్ పబ్లిక్ కూడా వీటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే ఉపయోగించే వారు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేది చూజ్ చేసుకుని దానికోసం ఆ మార్గంలో చేయాలి తప్ప ఇంకో ఇంకో వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిదండి.
1: Yes.
0: అలాగే ఇట్లాంటి మనం ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ స్పేస్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, అలాగే మిలిటరీ బేస్డ్ ఎయిర్ వెహికల్స్, ఇవన్నీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రోన్ రూల్స్ ఏవైతే సెటప్ చేసుకున్నామో మన కంట్రీకి, వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని అదర్ చేస్తూ ఎప్పటికప్పుడు యూసేజ్ చేసుకుంటే ఐ థింక్ ఈ టెక్నాలజీకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదండి.
1: నూతన సాంకేతిక అంశమైన డ్రోన్ టెక్నాలజీ గురించి ఇంత చక్కగా మాకు మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. ఇంతవరకు దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. రోబో చిత్రం నుంచి యోగి, కృతి, శ్వేతామోహన్ పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఈ ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటలని కోరుకుని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేసిన మా ఫోన్ నంబర్ 0891272724, 0891272788. మన ఫస్ట్ కాలర్ని ఇప్పుడు లైన్లో తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. అన్నయ్య సినిమాలు చే పాట
1: వనవల్లండి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. పాటలు పలికి చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి, ప్రకాష్ గారు చెప్పండి, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు బాగున్నాను మేడం. నాకు పరమేశ్వరి జగదీశ్వరి కాళేశ్వరి
0: కాదండి, రేడియో ఉంది కదా, మనకు పాట వినిపించడానికి మీకు ఎందుకు అంత కష్టం? మన రేడియోలో విందామా? ఓకే.
2: ఓం పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి

0: శ్రోతలు పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటలను కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891272724 0891272728. మన నెక్స్ట్ కాల్ అని పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: వ్యాఖ్యానంలో పద్మల మెరిసే పద్మిని గారికి శుభోదయ పద్మాంజలి అండి.
0: ఓకేనండి,
1: మాకు జ్యూయట్ సినిమాలో ఒక మంచి జ్యూయట్ వినిపించండి మేడం. నా పేరు ములుగురు వెంకట్ అండి, కాకినాడ రమణిపేట సిటీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి వెంకట్ గారు, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు,
0: నమస్కారం.

0: శ్రోతలు పాఠాల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాఠాలు కోరుకొని వినవచ్చు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో ఏ పాట అడుగుతారో విందాం మరి. హలో
1: హలో మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు సార్?
1: మేడం శంకర్ అండి, విశాఖపట్నం జగదాంబ సెంటర్.
0: ఓకే అండి. శంకర్ గారు ఏ సాంగ్ కావాలండి మీకు?
1: ఇంటి గుట్టు చిత్రం పాట ప్రసారం చేయండి, చిరంజీవి గారు నటించిన పాట.
0: ఓకే అండి. అందులో
1: లేత లేత చీకటి పాట ప్రసారం
0: చేయండి.
1: సుబ్రహ్మణ్యం సుశీల పాడారు మీకోసం, మా కోసం, శ్రోతల కోసం.
0: ఓకే అండి, మనందరి కోసం ఈ పాట వస్తుంది.
1: నైస్ సాంగ్.

0: హలో, పాఠాల పల్లకి.
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగానే ఉన్నామండి. మీ పాటలు ఆలకిస్తుండగా మంచి ఉల్లాసం ఉత్సాహంగా బాగానే ఉన్నాం.
0: బాగానే ఉన్నారు. ఓకే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: మా పేరు ఎం రమణ, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఏరియా మున్సిపా ఎలమంచిలి ఏరియా పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి. ఎలిమెంచల్లో కూడా వర్షం పడుతుందా ఏంటి?
1: చిన్న చిన్న చినుకులు అంటే
0: ఓకే, అయితే మరి మీరే సాంగ్ అడుగుతున్నారు.
1: అదే పెద్ద జల్లు వస్తే వానన్న ముదురుతాయని ఎమ్మడి కుమార్ సినిమాలో
0: వాన జల్లు.
1: వాన జల్లు గిల్లుడి ఇంకా తప్పదమ్మా ఆ సాంగ్ కావాలి మేడం.
0: ఓకేనండి. సరే, అయితే మరి మీరు అడిగిన పాట వస్తుంది,
1: థ్యాంక్
0: వినండి.

0: ఈనాటి మన పాటల పలకిలో లాస్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: అనంతపురం మహేష్. ఒక సాంగ్ కావాలి, ప్రేమలేఖ మూవీలో దిగులు పడకురా సహోదర.
0: ఓకేనండి, సరే అయితే మీ కోరిక పాట వస్తుంది, విని ఆనందించండి.
1: ఓకే, బాయ్.
2: దిగులు పడకురా.

0: మీరింతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్ అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు మధురిమ చిత్రగీతాలు వింటారు. జమీందార్ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట ముందుగా.

మధురి మచ్చిత్రి గీతాలు వింటున్నారు. తర్వాత చల్లపల్లి చల్లపిల్ల సత్యం సంగీత సారథ్యంలో కొసరాజు గీతం విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం గౌరీ.

0: తర్వాత వినండి, జేబు దొంగ చిత్రం నుంచి చక్రవర్తి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ గీతం.
1: కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక్క కొక

మధురి మచ్చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత టి చలపతిరావు సంగీత సారథ్యంలో సి నారాయణ రెడ్డి గీతం విందాం. చిత్రం ఆలు మగలు, పాడినవారు రామకృష్ణదాస్, పి సుశీలా.

0: మధురి మచ్చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత ప్రేమాలయం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట విందాం ఇప్పుడు.
1: Let's start the fun.

మధురి మచ్చిత్రి గీతాలు వింటున్నారు. తర్వాత అలీబాబా 45 దొంగలు చిత్రం నుంచి ఘంటసాల బృందం పాడిన పాటిందాం. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురి మచ్చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత ప్రతిభావంతుడి చిత్ర నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట వింటాం. గీత రచన ఆత్రేయ, సంగీతం చల్లపిల్ల సత్యం.

తర్వాత పొట్టి ప్లేటర్ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీతరచన కొసరాజు, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: తర్వాత పండంటి సంసారం చిత్రం చెప్పి భానుమతి పాడిన పాట విందాం. గీత రచన ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.
1: దెబ్బకు దెయ్యం వదలాలన్నా దెయ్యరభన్నా వేయన్నా దెబ్బకు దెయ్యం వదలాలన్నా దెయ్యలదాకా

మధురిమ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత డాక్టర్ చక్రవర్తి చిత్ర నుంచి ఎస్ రాజేశ్వరరావు సంగీత సరిధిన కోసరాజు గీతం విందాం. పాడినవారు పివి శ్రీనివాస్, ఎస్ జానకి.

తర్వాత అలీబాబా 45 దొంగల చిత్ర నుంచి, తర్వాత వినండి కటకటాల రుద్రయ చిత్ర నుంచి, జేవి రాఘుల సంగీత సారథ్యంలో వేటూరు ప్రభాకర్ శాస్త్రి గీతం, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

తర్వాత అలీబాబా 45 చిత్రం నుంచి, తర్వాత వినండి కటకటాల రుద్రయ చిత్రం నుంచి, జేవి రాఘుల సంగీత సారథ్యంలో వేటూరు ప్రభాకర్ శాస్త్రి గీతం, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

తర్వాత జగత్ చంద్రుల చిత్రం నుంచి పి సుశీల ఎల్ఆర్ఈశ్వరి పాడిన పాట. గీత రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: మధురిమ చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు 12:10 మధుమంచులు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:59 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం చిరిలి.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంచుల ముందుగా వి సెల్వకినేషన్ స్వరపరిచిన కృష్ణ చైతన్య గీతం విందాం. పాడినవారు కార్తీక్, చిన్మయి, చిత్రం పిల్ల జమీందార్.

మధురం మధురం పరుదం. తర్వాత చూడాలని ఉంది చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన పాట. సంగీతం మణిశర్మ, గీతరచన వేటూరి సుందర రామ్మూర్తి.

0: మధుమంజరులు చివరిగా వినండి. చంద్రలేఖ చిత్రం నుంచి సందీప్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం.
1: తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ

తొమ్మిదిలో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 50 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడినప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కాశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలు ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత, పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నాం ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ధి, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు.

ఆనంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీకండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్ధిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధి తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఓమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా తేరే నామ్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట.

హిందీ చిత్రగీతాలు వింటున్నారు. చివరిగా వినండి బాజీగర్ చిత్రం నుంచి వినోద్ రాథోడ్ అల్కా యజ్ఞిక్ పాడిన పాట.

హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:19 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు.

0: అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగరపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంజాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనే స్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతుల ఇబ్బందుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, రైతులు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్తారు. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. గ్రేడ్స్ విషయంలో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు, ఏదేమైనా ఇవాళ మళ్ళీ రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్ లో సీఈఓలతో మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను.
0: మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖమ్మంవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గమధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఖమ్మం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ
2: రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్

0: পার্সেন্ট রেমিউনারেশন ফর্ম দিছে নাই তিনি డిజిటైజేషన్ 60% దాకా కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002 లో ఆ టైంలో ఎలక్ట్రో రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యూమినేషన్ ఫామ్ తిరిగి ఈఎల్ఓస్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ ఈఎల్ఓ అనేది ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
1: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన, సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖమంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే
1: మార్కాపురంలో అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: 10 లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించారు.

తిరిగి బిఎల్ఓ కి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీమతి సిహెచ్ బాల సరస్వతి వీణావాద్య సంగీతం వింటారు శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగం. ఈ మధ్యాహ్నం 2:30

0: మహిళావాణి స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన మహిళావాణిలో శ్రీమతి ఎస్ సుమలత, శ్రీమతి డి శ్రీదేవి గారు ఒక చక్కటి అంశంతో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు మాట్లాడబోతున్న అంశం వృక్షోత్సవం.
1: శ్రీదేవి, శ్రీదేవి ఎక్కడున్నా? ఇదేంటి, రాగిపిండితో చేసిన లడ్డూలా ఉన్నాయి. ఈ శ్రీదేవి ఏవో ఒక వెరైటీలు చేస్తూనే ఉంటుంది. ఒకటి టేస్ట్ చేసి చూద్దాం.
2: సుమా, సుమా, ఆగాగు, తినొద్దు.
1: ఏంటివి, మట్టి ఉండల్లా ఉన్నాయి. ఛీ, నోరంతా మట్టి మట్టి.
2: అర్థమైంది తల్లి, నీ సైగలు. మంచినీళ్ళు తీసుకొస్తాను. అయినా నేను ఆగాగంటూనే ఉన్నాను, నువ్వే గబుక్కున నోట్లో వేసేసుకున్నావు. ఇదిగో ఈ మంచినీళ్ళతో నోరు పొక్కిలించుకొని తర్వాత ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తిను.
1: ఇదైనా నిజమైందా లేక డమ్మీ లడ్డూనా?
2: ఇది మాత్రం 100% డ్రై ఫ్రూట్ లడ్డూనే, నేనే చేశాను. నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు.
1: అవునా? చాలా బాగుంది. ఇంతకీ ఆ మట్టుండలు ఎందుకు చేసావు? ఎవరినైనా ఆట పట్టిద్దాం అని అనుకుంటున్నావా?
2: అటువంటిదేం లేదు సుమా. జూలై నెల మొదటి వారం అంటే జూలై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఏం జరుపుకుంటారు చెప్పు.
1: ఆ, గుర్తొచ్చింది, వన మహోత్సవం. ఓహో, అందుక తమరు విత్తనవంతులు చేశారు.
2: భలే తెలివైన దానివే. ఇలా అడిగానో లేదో ఇట్టే జవాబు చెప్పేశావు. మొన్న ఎండాకాలంలో సెలవులకి ఇంటికి బంధువులు వాళ్ల పిల్లలు వచ్చారు కదా?
1: ఆ, అవునవును, వచ్చారు.
2: అప్పుడు పనసతనులు, నేరేడు పళ్ళు చాలానే తిన్నాం అందరం. ఆ పిక్కలన్నీ అట్టే పెట్టి ఇదిగో ఇలా విత్తన బంతులు చేశాను. జూలై నెలలో ఎలాగూ వనమహోత్సవం ఉంటుంది, అలాగే కొద్దో గొప్పో వానలు కూడా కురుస్తాయి కదా. అప్పుడు ఈ విత్తన బంతుల సంగతి చూద్దామని ఇదిగో ఇప్పుడు తీసి బయట పెట్టాను. నువ్వేమో ఏదో వెరైటీ లడ్డు అనుకుంటూ నోట్లో వేసుకున్నావు.

0: అవును కదా, మరి ఎదురుగా ఎంచక్క ట్రేలలో పళ్ళాలలో ఇలా పెట్టేసరికి ఏదో మంచి బలవర్ధకమైన లడ్డు అనుకున్నాను. పోనీలే, ఈ లడ్డు నాకు బలం చేకూర్చకపోయినా పర్వాలేదు, నేలకి ప్రకృతికి బలం చేకూరుస్తుంది అంతే చాలు.
1: అబ్బా, చాలా బాగా అర్థం చేసుకున్నావు సుమా. మరైతే ఈరోజు వృక్షోత్సవం గురించి చెప్పుకుందామా?
0: నీ మాట నేనెప్పుడన్నా కాదన్నానా శ్రీదేవి? అలాగే కాని. కానీ
1: మళ్ళీ కాని ఏంటి
0: అంటే, ముందుగా ఒక పాట వినేద్దాం శ్రీదేవి. ఈలోగా మరో డ్రై ఫ్రూట్ లడ్డు పని పడతాను.
1: తప్పకుండా, అలాగే కానీ.

0: సుమా, మనందరికీ తెలుసు జూలై మొదటి వారం రోజులు వనమహోత్సవం జరుపుకుంటారని. ఎందుకంటే జూలై నెల నుండి వర్షాలు ప్రారంభం అవుతాయి కదా.
1: అందుకే ఈ

0: వర్షాకాలంలో పాఠశాలలు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు చెట్లను నాటడం మొదలు పెడతారు. ఈ వనమహోత్సవాన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారో తెలుసా నీకు?
1: 1950 అప్పటి కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ మంత్రి అయిన కేఎం మున్షీ గారు ప్రారంభించారు. ఇలా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుసా? పర్యావరణం కోసం ఒక వ్యక్తి చేయగలిగే పనుల్లో చెట్లు నాటడం అనేది అత్యంత చవకైన, అత్యంత శాశ్వతమైన పనుల్లో ఒకటి.
0: పర్యావరణ పరిరక్షణ గురించి అప్పుడు కాదు, ఇంకా చాలా శతాబ్దాల క్రితమే ఆలోచించారు అని చెప్పడానికి మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకోలేదా ఏంటి అశోకుడు దారికి ఇరువైపులా చెట్లను నాటించాడని?
1: భలేగా గుర్తు చేశావు. అంటే చెట్లు నాటడం ద్వారా కూడా చరిత్రలో నిలిచిపోవచ్చన్నమాట. మన పేరు అందరికీ తెలిసే విధంగా ఏదైనా గొప్ప పని చెయ్యొచ్చు. ఆ పని చెట్లు నాటడం కూడా కావచ్చు. మరి ఇలా చెట్లని నాటి అడవులుగా అభివృద్ధి చేసి మంచి గుర్తింపు అవార్డులు కూడా ఎందరో గెలుచుకున్నారు. మరి వారి గురించి కూడా ఒక్కసారి చెప్పుకుందామా?
0: అలాగైతే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే జాదవ్ పాయాంగ్ గురించి చెప్పుకోకపోతే ఎలా? అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది సమీప ప్రాంతంలో ఒంటరిగా ఏకంగా 1,360 ఎకరాల అడవినే సృష్టించి ఎన్నో జంతువులకు ఆవాసాన్ని కల్పించి పర్యావరణానికి ఎంతో మేలు చేశారు ఆయన.
1: అందుకే కదా మన భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో ఆయనను సత్కరించింది. మరి మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత తాలుమరద తిమ్మక్క 4.5 కిలోమీటర్లు రహదారి పొడవున 385 మర్రిచెట్లను, అలాగే 8,000 పైచీలకు ఇతర వృక్షాలను నాటి వాటిని పరిరక్షించి తన ప్రకృతి ప్రేమను నిరూపించుకుంది.
0: ఇక వరి పొలాల్లో పనిచేసే ఈమెయితే ఘోర కారు ప్రమాదం కారణంగా 3 ఏళ్లపాటు మంచానికే పరిమితమయ్యారు. కోలుకున్న తర్వాత మరి పొలాలలో పనిచేయలేక ఇంటి పెరట్లో మొక్కలు నాటేవారు. ఇలా దేవకీ అమ్మ 4.5 ఎకరాల అడవిని అభివృద్ధిపరిచారు. మొహోగని, మామిడి, కస్తూరి, పైన్ వంటి ఎన్నో రకాల చెట్లను ఈమె నాటారు. వీరి కృషిని మెచ్చుకుంటూ తమ ధన్యవాదాలు తెలియచేయడానిక అన్నట్లు ఎన్నో రకాల పక్షిజాతులు, ఫాల్కన్లు, బ్లూ థ్రోట్లు, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్లు, పారడైజ్ ఫ్లై క్యాచర్లు, ఇలా ఎన్నో పక్షులు ఈ అడవిలో సందడి చేస్తుంటాయి. మరి దేవకీ అమ్మకు కేంద్ర ప్రభుత్వం నారీశక్తి పురస్కారంతో సత్కరించింది.
1: మరి నువ్వు దేవకీ అమ్మకి నారీశక్తి పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పావు కదా, ఇక ఈమెకైతే నోబెల్ బహుమతే వరించింది తెలుసా?
0: అవునా, ఎవరామె?
1: వంగారి మాతయ్యగా పిలువబడే కేన్యాకు చెందిన ఈమె గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని స్థాపించారు. 4 కోట్ల పైచిలుకు చెట్లను నాటి పర్యావరణం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇక దరిపల్లి రామయ్య ఈయనని చెట్ల రామయ్య, వనజీవి రామయ్య అని అంటారు. ఈయన కూడా తన వంతుగా 1,00,000కు పైగా మొక్కలను నాటి తన బాధ్యతని, పర్యావరణం పట్ల తనకున్న ప్రేమను నిరూపించుకున్నారు. మరి దీనికి గాను వీరికి కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే సుమా ఎందరో మొక్కలను నాటి మహోన్నతులుగా నిలిచారు.
0: మరి శ్రీదేవి, కేంద్ర ప్రభుత్వం కూడా ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట ఈ మొక్కల ఉద్యమాన్ని నడిపిస్తుంది కదా, దీని స్ఫూర్తితో ఎందరో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.
1: నిజమే. మరి సుమా ఎన్నో విషయాలైతే చెప్పుకున్నాం కదా, మరొక్క పాట విన్నాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందామే.
0: అలాగే.

0: మరి మొక్కలను నాటి ఎందరో అవార్డులు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు అని చెప్పుకున్నాం కదా. అంతే పేరు సంపాదించలేకపోయినా పర్వాలేదు, కానీ మనం కూడా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉండాలి. మన చేతలు అలా ఉండి ఎన్నో మొక్కలను నాటడానికి మనం కూడా ప్రయత్నించాలి శ్రీదేవి.
1: అయితే మనం కూడా డెండ్రోఫైల్స్ అయిపోవాలంటావు?
0: అంటే
1: మొక్కలు పర్యావరణ ప్రేమికులన్నమాట. చూడు, మొక్కలు నాటడం వల్ల అడవుల క్షీణతను అరికట్టవచ్చు, అలాగే మట్టి క్షీణతను కూడా అరికట్టవచ్చు.
0: ఇంతేనా, వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ మనకు అందుతుంది. పర్యావరణ ప్రేమికులుగా మనం కొన్ని చిన్న చిన్న అలవాట్లను అలవాటు చేసుకోవాలి శ్రీదేవి. ప్రతి సంవత్సరం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు వాడడం అలవాటు చేసుకోవాలి. నీటిని, విద్యుత్ను వృధా చేయకుండా అవసరమైనంత మాత్రమే వాడుకోవాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి పొడి చెత్తను వేరు చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం పర్యావరణాన్ని కాపాడుకునే చర్యల్లో భాగంగా వీటన్నిటిని పాటిస్తే బాగుంటుంది శ్రీదేవి.
1: తప్పకుండా, చాలా మంచి విషయం చెప్పావు. మరి సుమా, నువ్వు అన్నావు కదా మొక్కలను నాటుదాం అని, దాన్ని పరిరక్షించాలని. దీనికి గాను సంకల్ప తరు అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దీన్ని 2000

0: 2012లో అపూర్వ భండారి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వీళ్ళు ఏంటంటే రైతులకు ఉచితంగా మామిడి, నిమ్మ, సపోటా, కొబ్బరి వంటి ఎన్నో మొక్కలు ఇస్తారు. ఇలా ఇవ్వడమే కాకుండా వీటిని ఎలా పెంచాలి, వాటి సంరక్షణ ఎలా చేయాలి, ఏమైనా ఇబ్బందులున్నా కూడా వాళ్ళు తెలియజేస్తారన్నమాట దీన్ని ఎలా అధిగమించాలి అని.
1: అంతేకాదు శ్రీదేవి, ఈ సంకల్ప తరువు ద్వారా మనం ఆన్లైన్ లో మొక్కలు నాటించవచ్చు. శ్రీదేవి, నీకు తెలుసా ఈ విషయం?
0: ఆన్లైన్ లో ఎలా మొక్కలు నాటిస్తాం సుమా?
1: ఆన్లైన్ లో మొక్కలు నాటించడం అంటే మనం దానికి ఫండింగ్ చేయడం అన్నమాట. మనం ఫండింగ్ చేసిన తర్వాత వాళ్ళు మన పేరు మీద ఒక మొక్కను నాటుతారు. ఆ మొక్క ఎదుగుదలను, దాని సంరక్షణను మనం ఎక్కడి నుంచైనా చూడొచ్చు.
0: ఓహో, అంటే దీనికి జియో ట్యాగింగ్ ఉంటుందా?
1: అవును శ్రీదేవి.

0: ఆన్లైన్లో మొక్కలు నాటించవచ్చు శ్రీదేవి, నీకు తెలుసా ఈ విషయం?
1: ఆన్లైన్లో ఎలా మొక్కలు నాటిస్తాం సుమా?
0: ఆన్లైన్లో మొక్కలు నాటించడం అంటే మనం దానికి ఫండింగ్ చేయడం అన్నమాట. మనం ఫండింగ్ చేసిన తర్వాత వాళ్ళు మన పేరు మీద ఒక మొక్కను నాటుతారు. ఆ మొక్క ఎదుగుదలను, దాని సంరక్షణను మనం ఎక్కడి నుంచైనా చూడొచ్చు.
1: ఓహో, అంటే దీనికి జియో ట్యాగింగ్ ఉంటుందా?
0: అవును శ్రీదేవి, మనం నాటించిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ లేదా బ్లాక్ చైన్ రికార్డ్ని ఇస్తుంది. దీని ద్వారా మనం ఎక్కడి నుంచైనా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మన మొక్క ఎలా ఎదుగుతుందో, ఎలా సంరక్షించబడుతుందో హాయిగా చూడొచ్చు శ్రీదేవి.
1: ఇదేదో చాలా బాగుంది. అంటే మన దగ్గర పరిసర ప్రాంతాల్లోనే కాకుండా మనం ఏ ప్రాంతంలో అయినా వాళ్ళు చెప్పిన చోట మొక్కలు నాటించవచ్చు అన్నమాట.
0: తప్పకుండా అలా చేయొచ్చు శ్రీదేవి.
1: మరి బాగుంది కదా. నేనైతే ఈ సండే వెళ్ళి ఈ విత్తన బంతులు అది విసురుదాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే సండే అయితే పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొంచెం బాధ్యత ఉంటుంది కదా పర్యావరణ పరిరక్షణలో. ఇప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మొక్కలు నాటే అవకాశం ఉంటుంది.
0: అంతే శ్రీదేవి, నువ్వు చెప్పింది అక్షర సత్యం. మనం ఏంటంటే మన పిల్లలకు కూడా ప్రకృతిని కాపాడడం అంటే ఏంటో తెలియచేయాలి. వాళ్ళ చేత మనం ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజులు కానీ మన పెళ్లిరోజు కానీ ఒక్కొక్క మొక్కను నాటించడం వల్ల వాళ్ళకు కూడా ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది, శ్రద్ధ కూడా వస్తుంది. ఒక మొక్క ఎన్నో ప్రాణాలకు ఆధారం. మనమంతా ప్రకృతిని ప్రేమిద్దాం. మనం స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.
1: చూడు, మన ముందు తరాల వాళ్ళు పండ్ల మొక్కలు నాటబట్టే కదా మనం తింటున్నాం. మరి రాబోయే తరాలకి కూడా మనం ఈ సంపద అందించాలంటే మొక్కలైతే మనం నాటాలి. నేనైతే ఆదివారం పెడుతున్నాను, నువ్వు వస్తావా?
0: ఎందుకు రాను శ్రీదేవి, పని తొందర తొందరగా చేసుకుని తప్పకుండా వస్తాను. అలాగే నువ్వు మట్టి లడ్డూలు చేసావు కదా విత్తన బంతులని, అవి నాకు కూడా కొన్ని ఇవ్వు శ్రీదేవి. మేం కూడా అక్కడక్కడ విసురుతాం.
1: చాలా బాగుంది సుమా, నువ్వు విసురుతానంటే నేనెందుకు ఇవ్వను, మంచి పనికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. మరి విన్నారుగా ఈనాటి వృక్షోత్సవం. మరి వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ సుమా.

మీరు ఇంతవరకు వృక్షోత్సవం శ్రీమతి ఎస్ సుమలత, శ్రీమతి డి శ్రీదేవి గారి సంభాషణ విన్నారు. మరి సంభాషణ విన్నట్టుగానే మొక్కలు ప్రకృతికి అమూల్యమైన సంపద. మొక్కలు మనకు ప్రాణమైనంటే ఆక్సిజన్ అందించి మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తున్నాయి. మొక్కల ద్వారా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ఔషధాలు, కలప ఇలా ఎన్నో వర్షపాతం పెరగడానికి, పక్షులు జంతువులు మనగలగడానికి, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మొక్కలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఒక మొక్క నాటితే ఒక ప్రాణాన్ని కాపాడినట్లనే భావన ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకే మొక్కలు మన జీవితానికి ఆధారం. మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, భవిష్యత్ తరాలను కాపాడే ప్రకృతి సంపద. అందుకే మొక్కలు ప్రేమిద్దాం, సంరక్షిద్దాం, మరికొన్న మొక్కలు నాటుదాం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావడానికి మరొక 20 సెకండ్లు ఉంది. ఈలోగా విరామ సంగీతం విని హిందీ ఆంగ్ల భాషలో వార్తా ప్రసారాలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, గంగా పరివాహక ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల నుంచి తీరాల వైపుగా, ఇంకా ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లోనూ, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, అండమాన్ సముద్రంలోనూ రాబో 5 రోజుల పాటు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తాయి. ఈ గాలి వేగం గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగానికి కొన్ని సందర్భాల్లో చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక శాస్త్రీయ సంగీతం, శ్రీమతి సిహెచ్ బాలసరస్వతి వీణావాద్య సంగీతం వింటారు. శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగం. ముందుగా వినండి సుధామయీ సుధానిధిం అమృతవర్షిణి రాగం, రూపక తాళం శ్రీ ముత్తయ్య భగవతారి రచన.

తర్వాత వినండి. మామవతుం శ్రీ సరస్వతి, హిందోళ రాగం, ఆదితలం, మైసూర్ వాసుదేవాచార్య రచన.

కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మీరింతవరకు శ్రీమతి సిహెచ్ బాలసరస్వతి వీణావాదన విన్నారు. శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:20. మీడియం వేవ్ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz కొనసాగుతున్నాయి. 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ ప్రసారాలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5:17. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో సినిమా పాటలతో పాటు యువతకు అవసరమైన కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. ముందుగా ఒక పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఇందులో సినిమా పాటలతో పాటుగా యువతకు అవసరమైనటువంటి కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారని ముందుగా చెప్పాను కదా. మరి వాటిలో కెరీర్ డెవలప్మెంట్కి మనం ఎంతగా కృషి చేయాలి, ఎలా కృషి చేయాలి అనే విషయాలు కూడా మనం ఈరోజు పాటలతో పాటుగా ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి కాలానుగుణంగా మనం పరుగులు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అందుకే యువత వారు ఏ కోర్సు చదువుతున్నా సరే కెరీర్ డెవలప్మెంట్ కోసం మాత్రం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ కెరీర్ డెవలప్మెంట్ వృత్తి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ లాంటిది. సరైన ప్రణాళిక, నిరంతర నైపుణ్యాభివృద్ధి మరియు నిపుణుల మార్గదర్శకత్వం ద్వారా కెరీర్లో వేగంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అందుకే కొన్ని కళాశాలలు, స్కూళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి ఈ కెరీర్ డెవలప్మెంట్ క్లాసులు కూడా తీసుకోవటం జరుగుతుంది. మరి కార్యక్రమంలో ఒక పాట విన్న తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. మరి కార్యక్రమంలో మనం యువతకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు, అంటే కెరీర్ డెవలప్మెంట్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. దీనికి ప్రధానంగా కావలసింది నైపుణ్య అభివృద్ధి. దీన్ని మనం స్కిల్ డెవలప్మెంట్ అని కూడా అంటాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా కొన్ని కళాశాలల్లో నిర్వహించడం జరుగుతుంది, ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతో. వీటిలో ప్రధానంగా మళ్ళీ టెక్నికల్ స్కిల్స్, సాంకేతిక నైపుణ్యాలు అవసరం. మనం పనిచేస్తున్న రంగానికి అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్, కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ వంటి కోర్సులను నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇటువంటి వాటి కోసం కొన్ని సంస్థలు ఉచిత శిక్షణల కోసం కూడా ఎన్పిటిఈఎల్ వంటి ప్లాట్ఫారంలను మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే సాఫ్ట్ స్కిల్స్, ఇవి కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే నాయకత్వ లక్షణాలు కెరీర్ గ్రోత్లో కీలక

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు కదా. మరి కెరీర్ డెవలప్మెంట్లో మనం ముందుగా అనుకున్నట్లుగా స్కిల్ డెవలప్మెంట్ కావాలనుకున్నాం, తర్వాత సమయ పాలన, టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. మనకి టైంని వృధా చేసుకుంటే చాలా కోల్పోతాం. అందుకే కెరీర్ డెవలప్మెంట్ బిల్డ్ అవ్వాలంటే ఒక టైం టేబుల్ అనేది నిర్దేశించుకోవాలి. అంటే ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది కంప్లీట్ అవ్వాలి, ఈ టైంకి ఇది నేను పూర్తి చేయగలగాలి అనే ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటే, దాని ప్రకారం మీరు కృషి చేస్తే తప్పకుండా మీరు అనుకున్నది సాధించడానికి అవకాశం మెండుగా ఉంటుంది. కార్యక్రమంలో మరొక పాట విందాం.

సాధారణంగా కళాశాల తర్వాత, అంటే కళాశాల చదువు పూర్తి అయిన వెంటనే మీకు ఉద్యోగం దొరికినప్పుడు వృత్తి అభివృద్ధి ప్రారంభం కాదు, కెరీర్ డెవలప్మెంట్ అనేది వెంటనే ప్రారంభం కాదు. ఇది మీరు కళాశాలలో ఉన్నప్పుడే కొనసాగించాల్సిన ఒక ప్రక్రియగా ఉంటుంది. నిజానికి వృత్తి అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, కాబట్టి మీరు మీ ప్రణాళిక కాలేజీ మొదటి సంవత్సరంలోనే ప్రారంభించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మాధుర్యమైన తెలుగు సినిమా పాటలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట సంఘర్షణ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాటగా విన్నారు. సంగీతం చక్రవర్తి. సంధ్యారాగాలు 2019 నుంచి 2000 మధ్యలో విడుదలైనటువంటి సినిమాల నుంచి కొన్ని మాధుర్యమైన పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లలో కూడా ప్రసారం అవుతున్నాయి. గమనిక విన్నారు.

0: చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. కొండవీటి సింహం చిత్రం నుంచి.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: తిరుమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. సంగీతం చక్రవర్తి, చిత్రం జ్యోతి,

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించగా విన్నారు. సంగీతం ఇళయరాజా.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్ తో.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మాధుర్యమైన పాత సినిమా పాటలు వింటున్నారు.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించగా విన్నారు. సంగీతం ఇళయరాజా. మీరింతవరకు సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు స్వరమాలిక కార్యక్రమంలో మరికొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: సిస్టమ్ సూపర్వైజర్ ఎస్ఎన్టీ 4 పోస్టులు, సూపర్వైజర్ సివిల్ 8 పోస్టులు, సూపర్వైజర్ సేఫ్టీ 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 14. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 295 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ బీఈసిఐఎల్ భవన్ C56/A17 సెక్టర్ 62 నోయిడా ఉత్తరప్రదేశ్ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 10వ తేదీ. మరొక ప్రకటన: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో టీచింగ్ ఫ్యాకల్టీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు తగిన ఉద్యోగానుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 8వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకూడదు. జీతం నెలకు 70,000 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://ADHOCRE CRUIT.IIIT.KOTTAYAM.AC.IN. ఇంటర్వ్యూ తేదీ 2026 జూలై 10వ తేదీ. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 8వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీమతి జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 30.9 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.1 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. విశాఖపట్నంలోని విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 31.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. వాతావరణం ఏమీ నమోదు కాలేదు. వర్షపాతం ఏమీ నమోదు కాలేదు. వాతావరణం ఆకాశం మేఘావృతమే ఉండి అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కానీ చెదురుముదురు జల్లులు కానీ కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం, అలాగే గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని ముఖ్య వివరాలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ ఎస్ శంకర్రావు గారి లైవ్ న్యాసం డోలు వాయిద్యం వింటారు. ఇందులో ఆదితాళం వినవచ్చు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసంలో కొన్ని విశేషాలు వింటారు. రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో యాంత్రిక ఫిషింగ్ బోట్లు, ఇంజిన్ నిర్వహణ మరియు మరమ్మతులు, ఈ అంశం గురించి విశాఖపట్నం మెకానికల్ మెరైన్ ఇంజనీర్ శ్రీ సి ధనుంజయరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రాత్రి 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ మహారాజపురం సంతానం గానం వింటారు. శ్రీ లాల్గుడి జయరాజ్ వయోలిన్, శ్రీ వెల్లూర్ రామభద్రన్ మృదంగం. 10:45 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ ప్రాంతంలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని ఇచ్చామని, సుమారు 16,000 కోట్ల రూపాయలతో మొదటి 2 విడతల ఉక్కు కర్మాగార పనులకు నాంది పలికామని చెప్పారు. సోలార్ ఎనర్జీకి 20,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, 2 విడతల్లో కలిపి మొత్తం 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 15 ఆగస్టులోగా 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రపంచంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ 2 కలిపి 40,000 కోట్ల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడవన డిఫెన్స్కు కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తూ ఉంది.
0: రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తోందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్దికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి దశలో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాకతో ఎస్కోట నియోజకవర్గం పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గ

0: పేటలో 15.33 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం జగ్గైపేట నందిగామ నియోజకవర్గాల పరిధిలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంది. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో 1023 లిఫ్ట్ స్కీములు ఉంటే వాటిలో కేవలం 166 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. దెబ్బతిన్న లిఫ్ట్ స్కీముల మరమ్మతులతో పాటు 10 ఏళ్ల నిర్వహణ పనులు చేసేలా 4,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి లక్షలాది మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేస్తూ,
1: ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రైతుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు 100,000 కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. మెయింటెనెన్స్కి ఈ 2 సంవత్సరాల్లోనే 1,216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతం, సకాలంలో పోర్టు ఆధారిత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. మూలపేట పోర్టు అభివృద్ధిలో విశాఖపట్నం పోర్టు అథారిటీ భాగస్వామ్యం, రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్రం సహకారం అందించాలని కోరారు. సాగర్ మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, దుగ్గరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్కు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ మౌలిక సదుపాయాల కల్పనతో తూర్పు తీరంలో ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతం పెంచాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఆర్ఓలు, ఏఈఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటరు జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ పేర్కొంటూ,
2: ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50% కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫార్మ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2002 లిస్ట్ లో ఉన్న ఓటర్స్ ని వాళ్ళ 2002 లిస్ట్ లో ఎక్కడ వాళ్ళ ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్ లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫార్మ్ సబ్మిట్ చేసుకోవచ్చు.
0: 3 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడిపల్లె మండలం పొగురుపల్లె గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించారు. యూనిట్ పనితీరును కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఏబీఐఎస్ పరిశ్రమ ద్వారా 1,400 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

0: అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. హజ్ యాత్ర 2026కు సంబంధించి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంపై హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఆతంకవాదం ప్రతి పాకిస్తాన పక్షతః అవిరతం క్రియమాణం పోషణం మత్వా భారతేన సింధు జలసంధిః. స్థగితావస్థాయామేవ రక్షితుం పునః స్వప్రతిజ్ఞా దృఢీకృత. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పవిత్ర అమరనాథ యాత్ర రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయమితి వ్యాహృత. యాత్రా ప్రసంగే గచ్చద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాలుభ్యః ప్రకటితాః శుభాశంసాః. కేంద్రీయ విత్త మంత్రిణా నిర్మలా సీతారమణేన వికసిత భారతస్య గౌరవపూర్ణ లక్ష్య యాత్రాయై ఫ్రాన్స్ దేశస్య నివేశకాః సోత్సాహం ఆహుతాః. భూకంప పీడితే వెనెజువలా దేశే మృతకానాం సంఖ్య 2000+ జాతా. సహస్రశః జనాః సంప్రతి అపి అజ్ఞాతాః సంతి. భారతేన తత్ర ఆపరేషన్ అమిస్తాద్ ఇత్యస్య అభియానస్య అంతర్గతం మానవీయ సహాయతా కార్యాణి తీవ్రీకృతాని. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శ్వః యావత్ గుజరాత్ గోవా మధ్య మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశస్య చ కతిపయ క్షేత్రేషు అతివృష్టేః సంచేతనా ప్రఖ్యాపితా. అపి చ క్రీడా వార్తాసు ఫీఫా విశ్వకప్ క్రీడా మాలికాయాం కెనడా దేశస్య వెంకూవర్ నగరి స్విట్జర్లాండ్ దేశేన అల్జీరియా దేశః 2-0 ఇత్యంకాంతరాలేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 16 చక్రే ప్రవేశః సంప్రాప్తః. అథ వార్తాః విశదీకృత్య. అద్య సాయం నవదిల్ల్యాం ఆయోజితం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ భారతేన పునః సబలం ప్రతిపాదితం యత్ పాకిస్తాన ప్రశాసన పక్షతః ఆతంకవాదస్య నిరంతర పోషకత్వాత్ జల సింధు జలసంధిః స్థగితావస్థాయామేవ వర్తతే. విదేశమంత్రాలయస్య ప్రముఖాధికారిక ప్రవక్తా రణధీర జయస్వాలః ప్రావోచత్ యత్ సింధు జలసంధేః విషయే భారతస్య నీతిః సర్వథా స్పష్టా అస్తి. తేన గదితం యత్ పాకిస్తానేన ప్రథమతః ఆతంకవాదం ప్రతి స్వకీయం సమర్థనం సర్వథా పరిత్యక్తవ్యం. తీస్తా నదీ సమగ్ర ప్రబంధన పునరుద్ధార పరియోజనాయాః విషయే శ్రీ జయసవాలేన స్పష్టీకృతం యత్ బాంగ్లాదేశే వికాస పరియోజనాభ్యః దీయమానా భారతస్య సహాయతా కంచన పారస్పరిక సమ్మతి ప్రాప్తం మార్గచిత్రమాధృత్య వర్తతే. యస్య నియతకాలే సమీక్షా విధీయతే. తేన ప్రోదీరితం యత్ తీస్తా నదీ పరియోజనాయాం భారతస్య చింతనం పూర్వమేవ బాంగ్లాదేశం ప్రతి జ్ఞాపితం. సహైవ భారతం తీస్తా విషయే స్వకీయ చింతనే సర్వాన్ సంబద్ధ ఘటనాక్రమాన్ సంయోజయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతివర్షం ప్రవర్తమానాం పవిత్ర అమరనాథ యాత్రాం రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయం వ్యపాదిషత్. తేన ప్రోదీరితం యద్ భగవతః బాబా బర్ఫానీ ఇత్యస్య దివ్యమిదం దర్శనం కోటిశః శ్రద్ధాలూనాం జీవనే ఏకః అవిస్మరణీయః అత్యంతం మంగళమయశ్చానుభవో వర్తతే. అనేన సహైవ సహ జమ్మూకాశ్మీరక్షేత్రే వార్షికయాత్రాం కుర్వద్భ్యః తీర్థయాత్రిభ్యః హార్దిక్యః శుభాశంసాః ప్రాకటయత్. శ్రద్ధాలూన్ ప్రతి ప్రేషితే పత్రే ప్రధానమంత్రి

0: कोलंबिया अथवा घाना देशेन सह स्पर्धिष्यति। अन्यस्मिन् द्वन्द्वे स्पेन देशेन कैलिफोर्नियायाः लॉन्स एलेंजस क्रीडांगणे राउंड ऑफ 32 चक्रे ऑस्ट्रेलिया दलम 3-0 इत्यनेन पराभूय राउंड ऑफ 16 चक्रे स्वस्थानं सुरक्षितम्। अपरत्र कैनडा देशस्य टोरेंटो नगरे प्रवृत्ते द्वन्द्वे पुर्तगाल देशः अपि क्रोएशिया दलं 2-0 इत्यंकान्तरालेन पराजित्य राउंड ऑफ 16 चक्रे प्राप्तवान्। मंगलवासरे डलास नगरे राउंड ऑफ 16 चक्रे पुर्तगाल दलं स्पेन देशं सम्मुखी करिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ శంకర్రావు గారి లైవ్ విన్యాసం. డోలు వాయిద్యం వింటారు, అనంతరం ఫిట్నెస్ మంత్రాల్లో సీజనల్ చేంజ్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అనే అంశం గురించి కొన్ని విశేషాలు, అనంతరం వికాసం శీర్షికన ఇందులో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించిన కొన్ని విశేషాలు, ఇంకా సినిమా పాటలు వింటారు. ముందుగా లయ విన్యాసం శ్రీ ఎస్ శంకర్రావు గారి డోలు వాయిద్యంలో ఆదితాళం వింటారు.

మీరింతవరకు శ్రీ ఎస్ శంకర్రావు డోలు వాయిద్యం విన్నారు. ఇందులో ఆది తాళం. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరి సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం సీజనల్ చేంజ్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. సీజన్ మారేటప్పుడు మన శరీరంలో రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ కొద్దిగా తగ్గుతుంది. దీనివల్ల దగ్గు, జలుబు, జ్వరం లాంటివి సులభంగా వస్తాయి. వీటిని తట్టుకోవడానికి ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ వంటి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చల్లని గాలి, వర్షానికి నేరుగా తడవకుండా ఉండటం ఉత్తమం. సీజన్ మారే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆహారం, పానీయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేడిగా ఉండే సూప్స్, కొంచెం పసుపు కలిపిన పాలు, అల్లం తేనె కలిపిన నీరు తీసుకోవడం వల్ల గొంతు బాగుంటుంది, ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు. అలాగే దాహం వేయకపోయినా సరే రోజుకు తగినన్ని నీళ్లు తాగాలి. ఇలా చేస్తే హైడ్రేటెడ్గా ఉంటారు, డీహైడ్రేషన్ బారిన పడకుండా కూడా ఉంటారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వైరస్లు, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల వ్యాధులు, కలుషిత ఆహారం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు అంటే వాంతులు, విరోచనాలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, వేడిగా ఆహారం తీసుకోవడం, అలాగే దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పడడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైనా వర్షంలో తడిస్తే వెంటనే పొడి దుస్తులు మార్చుకోవాలి. తడి బట్టలు ఎక్కువసేపు వేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవి కాలం నుంచి మనం వర్షాకాలంలోకి ప్రవేశించాం. అందుకే తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం శీర్షికన ఈరోజు మనం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన

పిఎంజేజేబీవై గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక సరసమైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకంగా చెప్పవచ్చు. కేవలం 436 రూపాయలు వార్షిక ప్రీమియంతో పాలసీదారు ఏ కారణం చేతనైనా మరణించినా వారి కుటుంబానికి 2 లక్షల బీమా రక్షణ లభిస్తుంది. ఈ పథకంలో చేరడానికి వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంకా భారతదేశంలోని ఏదైనా బ్యాంకులో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో పొదుపు సేవింగ్స్ ఖాతా కలిగి

వారి కుటుంబానికి 2 లక్షల బీమా రక్షణ లభిస్తుంది. ఈ పథకంలో చేరడానికి వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంకా భారతదేశంలోని ఏదైనా బ్యాంకులో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో పొదుపు సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ప్రాథమిక కేవైసీగా తప్పనిసరి అయి ఉండాలి. ఈ పథకంలో చేరిన కొత్త సభ్యులకు నమోదు చేసిన తేదీ నుండి 30 రోజులలోపు ప్రమాదవశాత్తు మరణాలకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉండదు. ఈ వ్యవధిలో ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే ఎటువంటి క్లెయిములు అంగీకరించబడవు. ఈ పాలసీ కోసం చెల్లించిన ప్రీమియం ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది. సామాన్యులకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం. 2015 సంవత్సరంలో ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 16.2 కోట్ల మంది నమోదు చేసుకోవటం జరిగింది. అలాగే ఈ పథకంలో 6.64 లక్షల కుటుంబాలకు 13,290 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం కూడా జరిగింది. కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

0: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో యాంత్రిక ఫిషింగ్ బోట్లు ఇంజిన్ నిర్వహణ మరియు మరమ్మతులు అంశంపై విశాఖపట్నం మెకానికల్ మెరైన్ ఇంజనీర్ శ్రీ సి ధనంజయరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. అలాగే 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి 9:30 ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మహారాజపురం సంతానం గానం వింటారు. శ్రీ లాల్గుడి జయరామన్ వయలిన్, శ్రీ వెల్లూరు జయభద్రన్ రామభద్రన్ మృదంగం. 10:45 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో అష్టాక్షరి స్తోత్ర గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమం వింటారు. పట్నం డాక్టర్ ఎస్ఎస్ ఎంఎల్ఎస్ పేరమంబ 6:35 పొలం పనుల కార్యక్రమంలో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసి వివరాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన విప్లవ వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద వర్ధంతి, ఇంకా భారత జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం శ్రీ ఎంఎల్ నరసింహం పాడిన లలిత గీతాలు వింటారు. తర్వాత పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్ వాదన వింటారు. డాక్టర్ నర్మదా గోపాలకృష్ణన్ సహకార వయోలిన్, శ్రీ వెల్లూరి జి రామభద్రన్ మృదంగం. రేపు 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 12:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోరిన్ లైవ్ సినిమా పాటలు వింటారు. 12:31 సైనిక్ మాధురి హిందీ సినిమా పాటలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో వన మహోత్సవ వారోత్సవాల సందర్భంగా వృక్షారోపణ్ భవిష్య జీవన్ ప్రయాణ్ శ్రీమతి ఎన్ విజయశ్రీ గారి హిందీ ప్రసంగం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం గురించిన కొన్ని విశేషాలు ప్రసారమవుతాయి. ఇంకా సినిమా పాటలు కూడా వినవచ్చు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో భూ సంరక్షణ మరియు ఎరువుల వినియోగం, నేల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథం గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:45 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ అర్నాబ్ చటోపాధ్యాయ్ గాత్రం ఖాయల్ వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ధి తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీకండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ధి చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీ

0: ఢిల్లీలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सकें, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఏడాది నిర్దేశించుకున్న 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంథాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is not small. Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach 1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను

0: సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో యాంత్రిక ఫిషింగ్ బోట్లు, ఇంజన్ నిర్వహణ మరియు మరమ్మతులు ఈ అంశం గురించి విశాఖపట్నం మెకానికల్ మెరైన్ ఇంజనీర్ శ్రీ సి ధనుంజయరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి తీర ప్రాంతం ఉంది. సుమారుగా 1000 కిలోమీటర్ల మేర మనకున్నటువంటి ఈ తీర ప్రాంతం ద్వారా సంపదని అద్భుతంగా సృష్టించవచ్చు. ఇక్కడ అనేక వేల లక్షల మత్స్యకార కుటుంబాలు తీర ప్రాంతంలో ఉండి సముద్రం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. గతంలో మన మత్స్యకారులు ఎక్కువగా తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశంకి వెళ్ళి చేపల వేట కొనసాగించి వాళ్ళకు అవసరమైన మరి జీవనోపాధిని కొనసాగించుకునేవాళ్ళు. కానీ మత్స్య సంపద తీర ప్రాంతానికి దగ్గరలో తగ్గినప్పుడు, లేకపోతే ఎక్కువ సంపదను తెచ్చుకోవాలి, ఎక్కువ మత్స్య సంపదని మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు లోపలికి మరి మరపడవల సహాయంతో వెళ్ళి అక్కడ వేట చేసి మరి చేపల్ని పట్టుకొని తెచ్చుకుంటున్నారు. కాకపోతే ఈ మరపడవుల్ని వాడేటప్పుడు వాళ్ళకు కొంత పరిజ్ఞానం అవసరం, అవగాహన అవసరం. మరి సముద్ర మధ్యలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలంటే దాని మీద కొంత శిక్షణ కూడా అవసరమేమో. మరి ఈ విషయాలన్నీ కూడా మరి మత్స్యకారులకు తెలియజేయటం కోసం ఈరోజు మనతో పాటుగా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి మత్స్య పరిశోధనా సంస్థలో ప్రాంతీయ అధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీ సి ధనంజయరావు గారు. ధనంజయరావు గారు మెకానికల్ మెరైన్ ఇంజనీర్. ప్రత్యేకంగా ఈ ఇంజన్ల గురించి కానీ మిషన్ల గురించి కానీ మంచి పరిజ్ఞానము జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ధనంజయరావు గారిని అడిగి ఈరోజు ఈ మరపడవులను వాడేటువంటి మత్స్యకారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ధనంజయరావు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: అసలు ఈ మరపడవులు అంటే ఏంటంటారు?
2: మరపడవలు ఇంజన్ సహాయంతో సముద్రంలోకి నడుస్తాయి. ప్రస్తుతం మనం 20 మీటర్ల నిడివి గల మరపడవల్ని వినియోగంలో తీసుకొచ్చాం. వాటికి ఒక 150 పైన ఉన్న హార్స్ పవర్ గల ఇంజన్లే వాడటం జరుగుతుంది. ఆ ఇంజన్లతో ప్రొపెల్లర్స్ తిరుగుతూ సమర్థవంతంగా దూర ప్రాంతాలకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి వేటని సాగించి మత్స్య సంపదని మనకి తీసుకురావడం జరుగుతుంది.
1: ధనంజయరావు గారు, మీరన్నట్టుగా మరి ఈ మరపడవుల్లో మరి మిషను ఇంజను ఏదో ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఆయిల్ పోయటము నూనె పోయటము ఏదో ఉంటుంది, ఇవన్నీ కూడా అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఏమేమి ఉంటాయి ఆ మరపడవుల్లో? ప్రధానంగా మత్స్యకారులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి?
2: పడవలో ఇంజన్ ఉంటుంది, దానికి అనుసంధానం చేసి మనకి గేర్ బాక్స్ ఉంటుంది, ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంటుంది, ప్రొపెల్లర్ ఉంటుంది. సో మనం ఇంజన్ నడిచేటప్పుడు ప్రొపెల్లర్ తిరగటం వల్ల పడవకి థ్రస్ట్ వచ్చి ముందుకు నడవడం జరుగుతుంది. అది ప్రొపల్షన్ సిస్టమ్ ఈ మరబోట్లకు ఉన్న అమరిక.
1: మరి ఈ మరబోటుల్లో ఇంజన్లు స్థాయి మారుతూ ఉంటుందా? ఒక్కొక్క దానికి చిన్న ఇంజను, ఒక్కొక్క దానికి పెద్ద ఇంజను, కెపాసిటీ లేదన్నా మారుతాయా?
2: సాధారణంగా మనం మరపడవల్లో ఒకే శక్తి సామర్థ్యాలు గల ఇంజన్లు వాడుతున్నాము. ఎవరో కొద్ది మంది ఎక్కువ నిడివి గల పడవలకి కొంచెం ఎక్కువ సామర్థ్యం గల ఇంజన్లు కూడా వాడటం జరుగుతుంది.
1: ఈ మరపడవలు లోపలికి వెళ్ళినప్పుడు సాధారణంగా మత్స్యకారులు ఎంతసేపు

0: ఇప్పటికి చేపలన్నీ పడదామా, పెద్ద చేపలు ఎక్కడ దొరుకుతాయా, ఇవి ఆలోచిస్తారు. కానీ ఈ మిషన్ ఏంటి, దీని గురించి జాగ్రత్త తీసుకోవాలా, దీంట్లో ఇది ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, దీన్ని ఎలా చూసుకోవాలనేది ఏదన్నా అవగాహన ఉంటుంది వాళ్ళకి మీ అనుభవం ప్రకారం?
1: మా అనుభవం ప్రకారం వాళ్ళకి ఈ మెషిన్ ఇంజన్లు మెయింటైన్ చేయటంలో ఉన్న వాళ్ళకు ఉన్న అవగాహన తక్కువని మాకు మేము నిర్వహించిన కార్యక్రమాల ద్వారా మాకు తెలిసింది. వాళ్ళు ఈ ఇంజిన్ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాంట్లో వాళ్ళు ఇంకా జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళ వేట సమర్థవంతంగా సుఖాంతంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను.
0: బాగుందండి. మరి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఇంజిన్ ఆయిలు లేకపోతే రకరకాలు ఉంటాయి కదా, ఈ ఇంజిన్ ఆయిలు లేకపోతే మామూలుగా బండ్లు నడిపేటప్పుడు కానీ కార్బొరేటర్లు ఇలాంటి రకరకాల పేర్లు పిలుస్తారు కదా, వాటికి సంబంధించి చెప్పండి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
1: వాళ్ళు తయారీదారు సూచించిన నియమాల ప్రకారంగా ఎన్ని గంటల తర్వాత ఆయిల్ మార్చాలో ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ మారిస్తే ఇంజిన్ సమర్థవంతంగా ప్రశాంతంగా వేట సాగేటట్టు జరుగుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన ఫిల్టర్లు, లూబ్ ఆయిల్ ఫిల్టర్, ఇంధనం ఫిల్టర్లు మార్చడం వలన ఆ లూబ్రికేషన్ సరిగ్గా సవ్యంగా జరిగి మరపడవ ఇంజిన్ వాళ్ళకి చాలా సహకరిస్తుంది, ప్రశాంతంగా వేట సాగుతుంది.
0: అంటే ఇప్పుడు ఈ నియమాలు ఏదైనా పెడతారా, మనం నియమాలు ఏదైనా పాటిస్తే సమస్యలు రాకుండా ఉంటాయా?
1: ఆ నియమాలు ఏంటంటే వాళ్ళు రన్నింగ్ అవర్ ఒక 1000 అవర్స్కి ఆయిల్ మార్చాలంటే 1000 అవర్స్ అయిపోయిన వెంటనే మార్చిస్తే ఇంజిన్ స్మూత్గా రన్ అయ్యి విడి భాగాలు అరుగుదల తగ్గి మీరు మార్చుకోవాల్సిన అవసరం లేక ఆర్థిక భారం చాలా తగ్గుతుంది. అది మత్స్యకారుడికి ఆర్థిక భారం ఎంత తక్కువ ఉంటే అంత లాభదాయకంగా ఉంటుంది వాళ్ళ వేట.
0: కాబట్టి ఆ నియమం పాటించాలి.
1: అవును.
0: అలాగే మరి వాటిల్లో రకరకాల ఫిల్టర్లు, రకరకాల ఆయిల్లు ఎన్ని ఉంటాయి కదా, వీటి గురించి అవగాహన ఏం కావాలి?
1: ఆ తయారీదారు సూచించిన లూబాయిల్ ఫిల్టర్లు ఆ సమయానుకూలంగా మార్చేసి తర్వాత మంచి రకం లూబాయిల్ని వాడటం, తర్వాత ఇంధనం కూడా జాగ్రత్తగా ఏ రకాన్ని ఇంధనం వాడాలి ఆ రకం ఇంధనం వాడితేనే ఆ ఇంజిన్ తాలూకు సామర్థ్యం సరిగ్గా ఉంటుంది, దాని జీవితకాలం పెరుగుతుంది, మత్స్యకారులకి దాని మీద వేయి భారం తగ్గుతుంది.
0: ఇప్పుడు ఇంజిన్ సామర్థ్యం అనేది సాధారణంగా ఎంతకాలం ఉంటుంది, ఇంకా పెంచుకోవాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సాధారణంగా 10,000 గంటలు గడిచిన తర్వాత ఇంజిన్ మొత్తం అంతా సర్వీసింగ్ చేసుకొని దాంట్లో అరిగిపోయిన భాగాల్ని మార్చుకోవటం వల్ల దాని జీవితకాలం పెంచవచ్చు మనం.
0: అంటే వాళ్ళకి లెక్క ప్రకారం సుమారుగా రోజుకి ఇన్ని గంటలు పోతాం కాబట్టి మొత్తం కలిసి ఎంత అవుతాయి ఒకసారి అప్పుడప్పుడు లెక్క వేసుకుంటుండాలి వాళ్ళు?
1: అవును.
0: అప్పుడప్పుడు ఇంజిన్ ఓవర్లోడ్ అవుతుంది అంటుంటారు, ఏంటి అసలు ఇక్కడ ఏదైనా అలాంటి సమస్య ఉంటుందా?
1: అటువంటి సమస్య ఎక్కువగా మత్స్యకారులలో ఎదురవుతుంటుంది. ఈ పాడైపోయిన వలలు కానీ లేకపోతే సముద్రంలో ఉన్న చెత్తా చెదారం కానీ ఆ ప్రొపెల్లర్లో చిక్కుకుపోతే ఇంజిన్ మీద లోడ్ వచ్చి ఇంజిన్ మరింత భారంగా నడిచి ఇంజిన్ చెడిపోవడానికి కూడా కారణమవుతుంది, ఒక్కోసారి ప్రొపెల్లర్ విరిగిపోవడానికి కూడా కారణమవుతుంది. ఈ విషయంలో మత్స్యకారులు జాగ్రత్త వహించి ఆ ప్రొపెల్లర్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం చాలా అవసరం.
0: కాబట్టి ఓవర్లోడ్ కాకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం.
1: చాలా అవసరం అది.
0: మామూలుగా మనం బండ్లు కానీ కార్లు కానీ సర్వీసింగ్ చేస్తూ ఉంటాం, అట్లాగే మరి మరపడవలో ఉన్నటువంటి ఇంజిన్లు కూడా ఏదన్నా సర్వీసింగ్ చేయించాలా?
1: మనం మోటార్ సైకిల్ అయితే స్పార్క్ ప్లగ్లు ఎలాగా క్లీన్ చేసుకుంటామో అదేవిధంగా ఇవి డీజిల్కి సంబంధించిన ఇంజిన్లు వాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఆ ఇంజెక్టర్లని ఇంజిన్ పెర్ఫార్మెన్స్ తగ్గినా లేకపోతే వేడి పెరిగినా అటువంటి సమయాల్లో ఇంజెక్టర్లని క్లీన్ చేయించుకొని మళ్ళీ వాడుకున్నట్టయితే సమర్థవంతంగా ఉంటుంది, ఇంధన పొదుపు కూడా ఉంటుంది.
0: సర్వీసింగ్ అనేది సుమారు ఇంతకాలానికి ఒకసారి చేయిస్తే మంచిది అనేది ఉందా?
1: అది తయారీదారు వాళ్ళు నిర్ణీత సమయాన్ని వాళ్ళు ఇస్తున్నారు ప్రతి ఇంజిన్కి, ఆ విధంగా పాటించాల్సిన అవసరం ఉంది.
0: కంపెనీ ఇంజిన్ బట్టి ఆ కంపెనీ సిఫార్సులు మారా
1: ఆ విధంగా చేయాల్సి ఉంది.
0: ఒక్కొక్కసారి లోపలికి చాలా దూరం వెళ్తారు, ఎక్కడ ఆగకుండా ఎక్కువసేపు నడిపిస్తారనుకోండి, అప్పుడు ఇంజిన్ వేడెక్కడం జరుగుతుంటుంది, ఇక్కడ కూడా సమస్య ఉందా?
1: ఆ సమస్య ఉంది. ఎందుకంటే కూలింగ్ సిస్టమ్ అన్నది సీ వాటర్ ద్వారా అవుతుంది. ఆ సీ వాటర్ ఫిల్టర్లు కానీ లేకపోతే పైపులు కానీ ఈ సముద్రంలో ఉన్న చెత్తా చెదారుల వల్ల పూడుకుపోతే వాళ్ళకి నీరు సవ్యంగా ఇంజిన్కి దొరక్క ఇంజిన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. అందువలన ఏంటంటే తరచుగా వీళ్ళు ఎప్పుడైతే నీరు ప్రవాహం ఆ ప్రెజర్ గేజ్ కూడా వాళ్ళకు ఉంటుంది, అది ప్రెజర్ తగ్గినప్పుడు వాళ్ళు వెంటనే ఆ ఫిల్టర్ని క్లీన్ చేసి ఆ పైప్ని క్లీన్ చేసుకుంటే ఇంజిన్ వేడెక్కడాన్ని నివారించుకోవచ్చు వాళ్ళు.
0: ఇకపోతే మరి చాలా కాలం వాడిన తర్వాత ఇంజన్లో కొద్దిగా పాడైపోవటం కానీ లొట్టలు పట్టడం కానీ జరుగుతూ ఉంటుంది, ఎప్పుడన్నా ఆ ఇంజన్లోంచి నూనె లేకపోతే ఈ డీజిల్ కారత

0: ఏదైనా ఇబ్బందా?
1: అది లూబాయిల్ కానీ ఆ ఇంధనం కానీ కారిపోవటం వల్ల ఏమవుతుందంటే అది ఇంజిన్ రూమ్లో ఉన్న అడుగు భాగాన్ని చేరి దాన్నేమో వీళ్ళు సముద్రంలోకి పారవేయటం జరుగుతుంది. అలా పారవేయటం వల్ల సముద్రం కలుషితం అవుతుంది. అదేవిధంగా ఈ లీకులు ఉండటం వలన వాళ్ళకేమవుతుందంటే లూబాయిల్ లెవెల్ తగ్గిపోతుంది, ఇంధనం ఖర్చు పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ భారం, ఇంజిన్ నడిపే భారం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ లాభాలు కూడా తగ్గిపోతాయి.
0: మామూలుగా ఇంజిన్ ఆయిల్ అన్నారు కదా ఇందాక మీరు, ఇంజిన్ ఆయిల్లో కూడా మనం ఎప్పుడైనా బైక్లు కానీ చేయించేటప్పుడు వీటిలో కూడా గ్రేడ్స్ ఉన్నాయండి, ఈ గ్రేడ్ వాడతారు ఈ గ్రేడ్ వాడతారు అడుగుతారు కదా, మనం ఇక్కడ కూడా ఆ జాగ్రత్త తీసుకుని మంచి గ్రేడ్ ఏదన్నా ఎంచుకోవాలా?
1: కంపెనీయే ఇంజిన్ తయారు చేసినప్పుడు సూచిస్తుంది, ఆ సూచనల మేరకు ఆ రకం ఆయిల్ వాడటం వల్ల ఇంజిన్కి జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు.
0: ఇప్పుడు తుఫాన్లు ఎప్పుడన్నా వస్తుంటాయి, మరి మత్స్యకారులు అప్పుడప్పుడు సముద్రంలోనే ఉంటారు, మరి అప్పుడు ఇంజిన్కి ఏదన్నా ఇబ్బంది అయినా మరి మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ముందు జాగ్రత్తలుగా ఏదన్నా విడి భాగాలు తీసుకెళ్ళి సిద్ధంగా పెట్టుకోవాలని ఏదన్నా చెప్తారా మీరు?
1: వాటి విషయంలోన మత్స్యకారులు వాళ్ళ ఇంజిన్లో నడుపుతున్నప్పుడు వాళ్ళకి ప్రతిసారి మరమ్మత్తు అయ్యే భాగాలు కొన్ని ఉంటాయి. ఆ భాగాలకు సంబంధించిన పార్ట్లను వీళ్ళు తీసుకొని వెళ్తే దూర ప్రాంతంలో వెళ్ళినప్పుడు వాటిని వినియోగించుకొని క్షేమంగా సురక్షితంగా రావడానికి అవకాశం ఉంటుంది.
0: మీరు అన్నట్టుగా కొన్ని విడి భాగాలు తీసుకెళ్లారనుకుందాం, మరి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కొద్దిగా శిక్షణ కూడా అవసరం కదా వాళ్ళకి, అది ఏదన్నా మీరు కానీ లేకపోతే ఇతర సంస్థలు కానీ ఎక్కడన్నా ఇస్తారా?
1: అది తయారీదారు వాళ్ళకి వివరించడం జరుగుతుంది. కొన్ని సంస్థలు ఈ రిపేరింగ్ ఇంజిన్లు నడిపే మరమ్మతులు చేసే సంస్థల ద్వారా వీళ్ళు ఆ నాలెడ్జ్ని తెచ్చుకొని వాళ్ళు సంపాదించుకొని సముద్రంలో క్షేమంగా చేసుకోవచ్చు. అది పెద్ద సమస్య కాదు.
0: మామూలుగా మనకి ఇక్కడ బయట బండి ఉన్నా కారు ఉన్నా ఏదైనా సమస్య రాగానే వెంటనే దగ్గరలో ఎక్కడుందని వెళ్ళిపోతాం, కానీ సముద్ర మధ్యలో సమస్య వస్తే చాలా ఇబ్బంది, కాబట్టి వాళ్ళకి అవగాహన చాలా అవసరం.
1: అది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వపరంగా మేము కూడా కొన్ని ప్రాంతాల్లో మత్స్యకారుల మధ్యకి వెళ్ళి ఈ ఇంధన పొదుపు, తర్వాత ఇంజన్ల సామర్థ్యాన్ని పెంచే విధానం, తర్వాత వాటిని మరమ్మతులు చేసే విధానం కూడా మేము సూచించడం జరుగుతుంది.
0: ఇంధన పొదుపు అన్నారు, ఇంధన పొదుపుకి మామూలుగా మరాడిస్తారు, ఆ మర నడుస్తుంటుంది లేదా ఇంజన్ నడుస్తుంటుంది వెళ్ళిపోతుంటారు, దాంట్లో పొదుపు అనేది ఇంకెట్లా ఉంటుంది, ఎట్లా చేసుకోవచ్చు?
1: పొదుపు అనేది ముఖ్యంగా సముద్రంలోకి వెళ్ళే పడవల్లో లీకులు చాలా ఎక్కువ ఉంటాయి.
0: ఓహో,
1: వాటిని వెంటనే నివారించుకోగలిగితే చాలా వ్యర్థాన్ని నివారించుకోవచ్చు. తర్వాత దాని మీద సరాసరి రోజుకి 1 లీటర్ చొప్పున ఇంధనం వృధా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా చూసుకోండి, మీరు సంవత్సరం పోవడం చూసుకుంటే మీకు ఎంత అవుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం.
0: 360 లీటర్లు మిగులుతుంది సంవత్సరానికి.
1: అంతేకాకుండా ఈ ఇంధనం లీక్ వల్ల సముద్రంలోకి మళ్ళీ పారబోయటం వల్ల సముద్రం కూడా కలుషితం అవుతుంది.
0: నిజమే.
1: దీంతో పాటు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంజెక్టర్ని సర్వీసింగ్ చేసుకొని ఉంచటం వలన ఇంధనం సమర్థవంతంగా బర్న్ అయ్యి పడవకి ఆరోగ్యమైన నడవడిక ఉంటుంది,
0: ఎక్కువ కాలం పనిచేయడానికి
1: అవకాశం ఉంటుంది.
0: అలాగే సముద్రంలో మధ్యలోకి వెళ్ళేలేకే నిస్తేజంగా కదలకుండా ఉన్నట్టు చూపిస్తారు, మనకు కూడా అనిపిస్తుంది. కానీ ఈ ఇంజను లేకపోతే ఈ మిషను తక్కువ ఈ పొదుపుగా మనము ఇంధనం వాడుకోవాలంటే అలల బట్టి మనం ప్రయాణించటమా, లేకపోతే సాధారణంగా ఎక్కడికి పోయినా ఒకటే రకంగా మనం మరపడం నడిపించుకోవాలా?
1: ఇదే ఈ విషయంలో నా మత్స్యకారులు గాలివాటు సీ కరెంట్ అంటారు, నీటి తరంగం ఎటువైపు పోతుందో ఆ దిశగా ప్రయాణిస్తే వాళ్ళు చాలా ఇంధనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది, వేగంగా ఆ గమ్యాన్ని చేరుకోవడం కూడా అవుతుంది. ఆ ప్రణాళిక చేసుకోవడం చాలా అవసరం మత్స్యకారులకి ఇంధనం పొదుపు విషయంలో.
0: కాబట్టి అది అవకాశం ఉంటుందా? అలా
1: అవకాశం అది వాళ్ళ ప్రణాళికను బట్టి, వాళ్ళ తాలూకా దృష్టిని బట్టి ఉంటుంది అది.
0: ఇకపోతే సరే మరపడవలు వేసుకొని చాలా లోపలికి వెళ్తారు కాబట్టి తీర ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి మత్స్యకారులతో పోల్చుకుంటే లోపలికి వెళ్ళేటువంటి మత్స్యకారులు, దూరంగా వెళ్ళేటువంటి మత్స్యకారులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి ముఖ్యంగా మీరు చెప్పేటువంటి జాగ్రత్తలే,
1: వాళ్ళు లైఫ్ జాకెట్లు, తాడుతో ఉన్న లైఫ్ బోట్లు, లైఫ్ బాయిల్ ఉంటాయి, అటువంటి వాటిని తీసుకువెళ్ళి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నీటిలో తేలియాడడానికి ఉపయోగపడుతుంది. ఈలోగా సహాయ సహకారాలు దగ్గరలో ఎవరైనా అందించగలిగితే వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం అవుతుంది, అది చాలా అవసరం. దీంతోపాటు GPS ప్రస్తుతం చాలా వాడుకలో వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మత్స్యకారులకి సబ్సిడీ మీద అందజేయడం జరుగుతుంది. ఆ GPSను వాడితే వాళ్ళు ఎక్కడున్నారో ఏంటి అన్నది పొజిషన్ తెలుస్తుంది, గమ్యాన్ని చేరుకోవడానికి కూడా వాళ్ళకి సులువు అవుతుంది.
0: ఇక మత్స్యకారులు మరి బయట దగ్గరలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యర్థాలు వాటన్నిటినీ కూడా

0: సేకరించడం కానీ తొందరగా ఒడ్డుకు చేరడం కానీ జరుగుతుంటుంది. సముద్ర మధ్యంలో వీళ్ళు పాడైపోయిన వలలు విసిరేయడం కానీ అలాంటి వాటి వల్ల నష్టమా?
1: అది చాలా నష్టం. అది దానివల్ల మత్స్యకారులకే నష్టం అవుతుంది, చేపల అభివృద్ధి తగ్గిపోతుంది. తర్వాత ఈ వలలు సముద్రంలో వదిలేయటం వలన అది ప్రొపెల్లర్లో చిక్కుకుపోయి ప్రొపెల్లర్ తిరగకుండా చేయటం వల్ల వాళ్ళకి మొత్తం జీవితానికే పెద్ద ప్రశ్నార్థకమైన విషయం ఇది. ఈ విషయంలో మత్స్యకారులు చాలా జాగ్రత్త వహించి ఆ వ్యర్థాలని హార్బర్కి తీసుకొచ్చి ఇక్కడ తగిన వ్యక్తులకి అందచేయగలిగితే చాలా మంచిది.
0: మొత్తం మీద మరపడవలు నడిపేటువంటి మత్స్యకారులకి చివరిగా మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ అదే మొత్తం మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ జీవితం జీవనోపాధి బాగుంటుందంటారు?
1: పైన మేము చెప్పినట్టు ఇంజిన్కి ఎప్పటికప్పుడు దానికి చేయాల్సిన సర్వీసింగ్లు అన్నీ చేసి దానికి మార్చాల్సిన ఫిల్టర్లు కానీ ఏవైనా తగు చర్యలు తీసుకొని మేము చెప్పిన జాగ్రత్తలు లైఫ్ జాకెట్లు తర్వాత తోడుతో ఉన్న లైఫ్ బాయ్ని తీసుకొని వెళ్ళటం వలన వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడం కాకుండా వాళ్ళ కుటుంబాలని రక్షించిన వాళ్ళు అవుతారు, వాళ్ళ కుటుంబాన్ని పెద్ద అండగా ఉంటారని ఆశిస్తాను.
0: చాలా బాగా వివరించారు చెప్పా ధనంజయరావు గారు. మీరు మెకానికల్ మెరైన్ ఇంజనీర్గా ముఖ్యంగా మరపడవలు నడిపేటువంటి మత్స్యకారులకి ఆ పడవలో ఉన్నటువంటి ఆ ఇంజిన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మరి పరిష్కరించుకోవాలి అనేది కూడా వివరంగా తెలియజేశారండి. మరి మత్స్యకారులు మీ సూచనలు సలహాలు పాటిస్తారని, వాళ్ళు హాయిగా జీవనోపాధికి మెరుగ్గా ఈ మరపడవలను ఉపయోగించుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు యాంత్రిక ఫిషింగ్ బోట్లు ఇంజిన్ నిర్వహణ మరియు మరమ్మతులు ఈ అంశం గురించి విశాఖపట్నం మెకానికల్ మెరైన్ ఇంజనీర్ శ్రీ సి ధనుంజయరావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వ్యవసాయ సమాచారం తెలియజేస్తున్న వారు శ్రీమతి ఆర్ పార్వతి.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ ఆధారిత సూచనలు భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం 3.0 నుంచి 12.0 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35.7 నుంచి 36.5 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రత 27.3 నుంచి 28.1 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 79 నుంచి 81% వరకు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో 60 నుంచి 70% వరకు ఉంటుంది. గాలి వేగం గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. రైతులకు వాతావరణ సాధారణ సలహా. ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్షా సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వవలసి ఉంటుంది. వాతావరణం అడపదడప మేఘావృతమే ఉండడం వల్ల తెగుళ్లు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వర్షం లేని సమయంలో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టవలసిందని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులు రైతులు చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి, అలాగే నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి మల్చింగ్ పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన త్రాగునీరు, అలాగే వేడి వాతావరణం నుంచి పశువులకు రక్షణ కల్పించి తగిన ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు. వరి పంటలో నారుమడి దశ. నారుమడి తయారీకి, అలాగే సిఫార్సు చేసిన వరి వంగడాలను విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమను సద్వినియోగం చేసుకుని నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటకు పోయేలా సరైన పారుదల, అంటే నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ల నుండి రక్షించడానికి విత్తే ముందు విత్తనాలను 1 కిలో కార్బన్ డిజమ్ 2 గ్రాముల చొప్పున లేదా ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి DAP 20 కిలోల చొప్పున వేసుకోవాలి. అలాగే తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో రైతులు గమనిస్తూ ఒకవేళ కనుక లక్షణాలు కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజెల్ 75 WP మందు 0.6

0: గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సూచించబడిన తేలికపాటి వర్షాలు, అనుకూలమైన ఉష్ణోగ్రతలు నారుమడి ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నాయి. రైతులు లోకల్ పెద్దచోడి ఇంకా ఇంద్రావతి వంటి రాగి రకాలను ఎకరానికి 4 నుంచి 5 కేజీల విత్తన మోతాదులో విత్తడం ప్రారంభించుకోవాలి. విత్తన శుద్ధి, మొలకల తెగుళ్లను తగ్గించడానికి అలాగే పంట ఆరోగ్యంగా పెరగటానికి విత్తే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మ విరిడి లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. మామిడి పంటలు పండ్ల అభివృద్ధి కోత దశ. విరామాలతో కూడిన వర్షాల సమయంలో కాయకుళ్ళు ఇంకా తెగుళ్ళు వ్యాపించకుండా ఉండడానికి తోటలో నీరు నిల్వ ఉండకుండా సరైన నీటిపారుదల సౌకర్యం కల్పించుకొని రాలిన పండ్లను ఏరివేసి శుభ్రం చేసుకోవాలి. బాగా పండిన అంటే బాగా కోతకు వచ్చిన పండ్లను వర్షం లేని సమయంలో కొయ్యాలి. కోసిన పండ్లను నిల్వ కాలానికి పెంచుకోవడానికి, కోత అనంతర నష్టాలను తగ్గించుకోవడానికి వాటిని నీడ అంటే గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. పండు ఈగ, మచ్చ తెగులు ఇంకా మామిడి తేనె మంచు పురుగు, దీప పురుగు ఉధృతిని రైతులు గమనించి ఒకవేళ వీటి తాకిడి కనుక కనిపిస్తే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి పండు ఈగ నివారణకు స్పెనోసెడ్ 45 SC మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఆంత్రాక్నోస్ తెగులకు కార్బండిజం 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల నేలల్లో మొక్కజొన్న విత్తనాలు నాటుకోవడానికి అనుకూలమైన తేమ ఉంది కాబట్టి రైతులు ఎంపిక చేసిన నాణ్యమైన మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలను ఎకరానికి 8 నుంచి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. నేల సారాన్ని ఇంకా తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా లేదా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. పసుపు పంట ప్రారంభ ఎదుగుదల దశలో పొలంలో నీరు నిల్వ ఉండి కొమ్ము కుళ్ళు తెగులు ఆశించకుండా ఉండడానికి సరైన నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్య సరిగ్గా ఉండేలా చూసుకోవడానికి మొలక శాతం తక్కువగా ఉన్న చోట తిరిగి నాటుకోవాలి. ఏకరీతి మొలకలు ఇంకా ప్రారంభ ఎదుగుదలను ప్రోత్సహించడానికి ఎకరానికి 2 నుంచి 3 టన్నులు బాగా కుళ్ళిన పశువుల ఎరువును మల్చింగ్ లేదా పైపాటుగా వేసుకోవాలి. అలాగే పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో కొమ్ము కుళ్ళు తెగులు ని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తెగులు లక్షణాలు కనుక కనిపిస్తే ప్రభావిత మొక్కల చుట్టూ ఉన్న నేలను లీటర్ నీటికి 2 గ్రాముల మెటాలాక్సిల్ ఇంకా మ్యాంకోజెబ్ కలిపిన ద్రావణంతో తడపాల్సి ఉంటుంది. తెగులు మరింత వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఎక్కువగా దెబ్బతిన్న మొక్కలను తీసివేయవలసి ఉంటుంది. ఖరీఫ్ పంటకు ముందస్తు వ్యవసాయ సలహాలు. నేలలో సేంద్రీయ కార్బనాన్ని ఇంకా తేమను బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు, కంపోస్టు ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నుకోవాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి అలాగే తగిన డ్రైనేజీ అంటే నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు ఇంకా ఇతర పంటల నారుమళ్లను రైతులు సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేసుకోవడానికి అలాగే భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రీయ కార్బనం, భూమి భౌతిక స్థితి ఇంకా తర్వాత వేసే పంటకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగా లేదా 40 నుంచి 50 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన 45 నుంచి 50 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. పశువుల సంరక్షణ. ప్రస్తుత వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల వల్ల పశువుల్లో గొంతు వాపు, జబ్బవాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున దీని నివారణకు గాను పశు వైద్యుల అధికారుల సలహా మేరకు తమ పశువులకు వెంటనే టీకాలు వేయించుకోవాలని రైతులకు అధికారులు తెలియజేస్తున్నారు. పశువుల పాకల్లో సరైన పరిశుభ్రతను పాటించి నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. పశువులకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలి. దీనివల్ల వేడి వల్ల కలిగే ఒత్తిడి పశువులకు తగ్గుతుంది. అలాగే తేమ వాతావరణంలో వ్యాపించే బ్యాక్టీరియా పరాన్నజీవుల వ్యాధులను అరికట్టవచ్చు.
1: మీరు ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందించిన వ్యవసాయ సమాచారం విన్నారు. తెలియజేసిన వారు ఆర్ పార్వతి. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: పరిచయాలతో కూడిన కార్యక్రమం అంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
2: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కనిషిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోనూ దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అనమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని, దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లో, అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ ఏమైతే పిలవడం జరుగుతుంది. సో వెనకటి రోజుల్లో ఏమవుతుందో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనకట్లో ఏం చేద్దంటే దుంపట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఆ గుమ్మికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా యూజ్ చేరుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణా ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగిందనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మేల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకు కాస్ట్ బేస్ మీద సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఏమంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అంటే ఫ్లేవర్, ఉదాహరణకి మనము బ్రాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసం అని దీన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకకపోవడం దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా, అంటే ఇప్పటి నుంచో ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హెయిరే వస్తుంది. ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతి లాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూస్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి, దక్కని చెప్పిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
2: లేదండి, యాక్చువల్గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు, ఆవులు, ఈవెన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా దాంట్లో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ, ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని నామ్స్ ఉంటాయండి, ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి పశు అధికారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్, ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ నెంబర్ ఆఫ్ అక్కడ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యం సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
3: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
2: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి

0: కన్జర్వేషన్ అవుతా కూడా ప్రస్తుతానికి మేము ఇంతకుముందు 250 ఎనిమల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎనిమల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంటే మేల్స్, మా దగ్గర ఉన్నటువంటి ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25కి ఒక 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా మా ఇది ఎనిమల్స్ను దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తి గల రైతులు కనుక దక్కని అది పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడము, ఆ పుట్టిన పిల్లలను ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎనిమల్ దగ్గర నుంచి ఎనిమల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడం కూడా ఆస్కారం ఉంటుందన్నమాట.
1: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: ఇది యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 25 వరకు అని ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఆ ఎనిమల్స్ని మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, క్లోజ్ అవ్వడానికి కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు కాబట్టి మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశుఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి. లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్కు సీనియర్ ప్రొఫెసర్గా మరియు యూనివర్సిటీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
2: నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్సర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రాం ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాంలో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ ఎన్ఎల్ఎం ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. సో డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికీ తెలిసిందే. మరి గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రాం తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కని జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా ఈ డెక్కన జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కని జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకి కావలసిన గొర్రెలను మొగ గొర్రెలు కానీ ఆడగొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కని జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కని జాతి గొర్రెని ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా కానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని మాకు ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కని జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ ఇలాంటి

0: అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
0: ఈ NLMలో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందుల వేరే మన గొర్రెలు మేకలు కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్డ్స్

0: పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు మేకలు కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్క్షైర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో బెంగళూరు కానీ కర్ణాటకలో ఉన్నాయి మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన అన్ని అక్కడున్న అస్సాం మేఘాలయ అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకో.
1: డాక్టర్ టి రఘునందన్ గారు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: నమస్కారం.
3: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం సత్యం, స్వరకల్పనలో చిత్రం ఆలయ శిఖరం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలు దాటి 1:52. ఇప్పుడు స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు.

రాజన్ నాగేంద్ర స్వర్ కల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. చిత్రం నాగమల్లి. ఈ చిత్రం నుంచి స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz పై ఎఫ్ఎం సెటిల్లో కూడా ప్రసారం అవుతున్నాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

0: సత్యం స్వరకల్పనలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. కృష్ణార్జునులు చిత్రం నుంచి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆజాద్ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన గీతం విన్నారు. సంగీతం మణిశర్మ, స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

0: ಹುಸಿಗೊಳ್ಳಿದ್ದೇನೆ ಹೆಮ್ಮೆರಲು.
1: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట సొమ్ము కడది సోకు కడది. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు రాజన్ నాగేంద్ర స్వర కల్పనలో. మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో రాత్రి 10:45 ఆ పాత మధురాలు కార్యక్రమంలో మరికొన్ని పాత చిత్రగీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ ప్రసారంలో 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మహారాజపురం సంతానం గానం వింటారు. శ్రీ లాల్గుడి జయరామన్ వయోలిన్, శ్రీ వెల్లూర్ రామభద్రన్ మృదంగం. ఈ కార్యక్రమం 10:00 వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: దేశీయ ఎగుమతులను ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ఆ పర్యటన వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ, 6 నుంచి 8 వరకు ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన యోగ్యకర్త నగరాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక సహకార చర్చలకు ఈ పర్యటన కొనసాగింపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మలక్కా జలసంధి సముద్ర ప్రాంత భద్రత, స్థిరత్వ పరిరక్షణలో ఇండోనేషియా ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సముద్ర మార్గం భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటని, భారతదేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మలక్కా జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని వివరించారు. ఇక పర్యటనలో 2వ దశగా 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని వెల్లడించారు. 3 దేశాల పర్యటనలో చివరిగా 10-11 తేదీల్లో నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించనున్నారని టాండన్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి వివరణ ఇస్తూ, బంగ్లాదేశ్లో భారత్ చేపడుతున్న అభివృద్ధి సహాయ కార్యక్రమాలు పరస్పర అంగీకారంతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా అమలవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తీస్తా నది ప్రాజెక్టుపై భారత అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని జైస్వాల్ స్పష్టం చేస్తూ,
1: India's development assistance for projects in Bangladesh is based on a mutually agreed roadmap which is regularly reviewed. Our views on the Teesta River project have been previously conveyed to the Bangladesh side. We will factor all related developments in our overall approach to the Teesta issue.
0: దేశీయ ఎగుమతులను ఈ ఆర్థిక సంవత్సరంలో $1 trillion చేర్చే లక్ష్యంతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే నమోదైనట్లు ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, వస్తు ఎగుమతులను సుమారు $440 బిలియన్ నుంచి $530 బిలియన్, సేవల ఎగుమతులను సుమారు $421 బిలియన్ నుంచి $470 బిలియన్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తొలి త్రైమాసికంలో వస్తు ఎగుమతులు సుమారు 15%, సేవల ఎగుమతులు 10 నుంచి 11% వరకు వృద్ధి చెందాయని పేర్కొన్నారు. భారత ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals, SPS, TBT clearances, any testing cost that you have to bear or to meet the EU regulations or to meet regulations of these developed countries, Export Promotion Mission will finance most of your expenditure for getting approvals internationally for quality of Indian goods.
0: Akashvani jatiya vartalu vintunaru. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు.

0: సిఫార్సుల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన, జవాబుదారీతనం కలిగిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అమర్నాథ్ వార్షిక పవిత్రయాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. నున్వాన్, పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్రికులు సజావుగా పవిత్ర గుహ ఆలయం వైపు పయనమయ్యారు. తెల్లవారుజామునే బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన వేలాది మంది భక్తులు ఎత్తైన పర్వతాలు, ఇరుకైన మార్గాలను దాటుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయానికి చేరుకుంటున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. యాత్రికుల సౌకర్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2 మార్గాల్లోనూ తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ఉదయం అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. నమోదు చేసుకున్న తేదీల్లోనే యాత్రకు రావాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు అనుమతించే యాత్రికుల సంఖ్యకు పరిమితి విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈరోజు తెల్లవారుజామున జమ్మూ నుండి బయలుదేరిన 2వ విడత యాత్రికులు కాశ్మీరుకు చేరుకోగా వారు రేపు ఉదయం పవిత్ర గుహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపటి వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడాక్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. ఇక నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించాయని IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
1: The southwest monsoon has further advanced into some more parts of the Gujarat and remaining parts of Madhya Pradesh and some more parts of Rajasthan, Haryana. 3rd of July 2026, a low pressure area has laid over northwest Bay of Bengal. Under its influence, monsoon is likely to continue in active phase over central parts of the country for coming 4 to 5 days. An isolated extremely heavy rainfall likely to occur over Konkan and Madhya Maharashtra and South Gujarat during 3rd of July to 6th July.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రేపు పర్యటించనున్నారు. ముందుగా రాజస్థాన్లో పర్యటించి జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 106,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్ చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: ఎంఎస్ విశ్వనాథన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు సమాచార్ సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं विशाल शर्मा. सरकार ने कहा, सिंधु जल संधि अभी भी स्थगित. पाकिस्तान को सीमा पार आतंकवाद को समर्थन.

చివరిగా మనసు స్వాధీన, శంకరాభరణం రాగం, మిశ్రచాపు తాళం, త్యాగరాజ కృతి.

శ్రీ వెల్లూర్ రామభద్రన్ మృదంగం. కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆరాధన చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. మీరు ఇంతవరకు ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

రేపు ఉదయం ప్రసారంలో 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి, భారతీయ తత్వవేత్త రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద వర్ధంతి, ఇంకా భారత జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం శ్రీ ఎంఎల్ నరసింహం పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:00 కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: strengthened the country's access to global markets. Prime Minister Modi will visit Rajasthan and Gujarat tomorrow. In Rajasthan, the Prime Minister will inaugurate the terminal building of Jodhpur Airport and launch the modified Udaan scheme in Jodhpur. Thereafter, he will travel to Balotra to dedicate, inaugurate and lay the foundation stone for development projects worth approximately 1.06 lakh crore rupees in petrochemicals, urban transport, renewable energy and power transmission. During Gujarat visit tomorrow, in a major boost to the India Semiconductor Mission, the Prime Minister will inaugurate the CG Semi Outsourced Semiconductor Assembly and Test or OSAT facility at Sanand. Union Finance Minister Nirmala Sitharaman and her French counterpart Roland Lescure today co-chaired the India-France Economic and Financial Dialogue in Auxin Province in France. Both the ministers recognized the value of the French Development Agency's work in India for economic development and welcomed the prospects for future projects. The ministers have pledged to use the Economic and Financial Dialogue as the main platform for addressing economic, financial, technological, investment and trade matters between India and France. Electronics and IT Minister Ashwini Vaishnav has directed the ministry officials to summon Meta on the matter of Instagram ads promoting child sexual abuse material in India. The ministry will seek explanation from Meta on the issue. Earlier today, a team from Meta met the Ministry of Electronics and IT officials following the notice summoning them on the issue of rollout of the usernames feature on WhatsApp in India. Sources said ministry officials sensitized them about the government's concern relating to the feature. They said as the timeline for furnishing the detailed explanation on the usernames feature is for 3 days, Meta will submit their final reply as per the schedule. Governor of Bihar, Lieutenant General Syed Atta Hasnain, and Minister of State for External Affairs, Pavitra Margarita, represented India at the funeral ceremony for former Supreme Leader of Iran, Grand Ayatollah Sayyid Ali Khamenei in Tehran. In a social media post, Mr. Margarita said that they conveyed respect on behalf of the government and the people of India. They also extended condolences to the family of those who lost their lives in the recent conflict. In Wimbledon Tennis Championships, Novak Djokovic equaled Roger Federer's record for most match wins at Wimbledon as the seven-time champion defeated French star Arthur Rondaresh to reach the round of 16 today. In other round third of matches, world number one Jannik Sinner defeated US player Jenson Brooksby, while Jan Lennard Struff of Germany beat Daniel Medvedev. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, హిమగిరి శిఖరం బృందగానం వింటారు. రచన శ్రీ కవికొండ వెంకటేశ్వరరావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో అష్టాక్షరి స్తోత్ర గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమం వింటారు. పఠనం డాక్టర్ ఎస్ఎస్ఎంఎల్ఎస్ పేరమాంబ పొలం పనులు కార్యక్రమం 6:35 ప్రసారమవుతుంది. ఇందులో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన విప్లవకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఇంకా భారతీయ తత్వవేత్త రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద వర్ధంతి, భారత జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం శ్రీ ఎంఎల్ నరసింహం పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ వయలిన్ వాదన వింటారు. డాక్టర్ నర్మదా గోపాలకృష్ణన్ సహకార వయలిన్, శ్రీ వెల్లూర్ జి రామభద్రన్ మృదంగం. రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:40 సినిమా పాటలు వింటారు. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. 2:31 సైనిక్ మాధురి హిందీ సినిమా పాటలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో

5:30 సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు ప్రసారమవుతాయి. అలాగే 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ కార్యక్రమంలో వన మహోత్సవ వారోత్సవాల సందర్భంగా వృక్షారోపణ్ భవిష్య జీవన్ ప్రమాణ్ శ్రీమతి ఎన్ విజయశ్రీ గారి హిందీ ప్రసంగం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం వీటిలో కొన్ని విశేషాలు ఇంకా సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో భూ సంరక్షణ మరియు ఎరువుల వినియోగం నేల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథం గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:45 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అర్ణబ్ చటోపాధ్యాయ్ గాత్రం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 29.3 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. ఆకాశం వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి ప్రాంతంలో అక్కడక్కడ చిరు జల్లులు కానీ చెదురుమదురు జల్లులు కానీ పడే సూచన ఉంది. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 2 రోజులలో బలపడనుంది. దీని ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం నెలకొని గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రసారం.